ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. సమయం 5:53:53. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 భావన బంధం, శ్రీమతి కోట విజయ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు, నేరుగా విత్తే విధానం, వరిలో కలుపు నివారణ గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 జిల్లా సమాచార లేఖ, పెద్దపల్లి జిల్లా సమాచార వివరాలు వినిపిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.

15 నిమిషాలకు ఉదయ తరంగిణి. ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవం గురించి వివరాలు అనంతరం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కోఠారి గారితో పరిచయం 2వ భాగం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతం, ఎంఎస్ గోపాలకృష్ణ గారి వయలిన్ వాద్యం. 9:10 భారతీయ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక ధారావాహిక ప్రసార పరంపరలో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:03 భక్తి సంగీతం, కె సీతయ్యాచార్యుల గారి గాత్రం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

1:20 చేను కబుర్లు గృహ విజ్ఞానజ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషీగంధ్ మరాఠీ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమం ఒగ్గు కథ నీలమ్మ సంతానం ఘట్టం కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ సింగారపు ఓదయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణ గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు.

7:15 ఇల్లు వాకిలి. వేరుశనగను ఆశించే చీడపీడలు, పురుగుల నివారణ గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెలంగాణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కృష్ణసాయి గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి మార్కాపుర కేంద్ర సమర్పణ. 8:03 ముసలోడి మూడో పెళ్లి హాస్య నాటకం. రచన శ్రీమతి ఎం విజయలక్ష్మి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చాక విషయ హై.

0: 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10:45కు మధుర గీతాలు. ఇవి ఈనాటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మై జయా భారతి. रक्षा मंत्री राजनाथ सिंह ने कहा है कि बदलती प्रौद्योगिकी, अनिश्चित परिस्थितियों और भौगोलिक चुनौतियों के बीच भारत को अपनी तैयारियों में भूसामरिक सोच और आकस्मिक परिस्थितियों से निपटने की योजना को महत्वपूर्ण स्थान देना होगा. नई दिल्ली में भारतीय नौसेना कमांडर सम्मेलन में श्री सिंह ने कहा कि भारत का लक्ष्य स्पष्ट है कि संकट आने से पहले ही हमारी तैयारियां इतनी मजबूत होनी चाहिए कि देश उससे निपटने के लिए तैयार.

0: మామ ఇలాగా కుటుంబ సభ్యుల బంధంతో మొదలయ్యి వారి ప్రేమానురాగాలతో మునిగిపోయి ఆత్మీయ బంధంగా మారుతుంది. బంధువులు లేని బంధం అర్ధరహితమే, సంతోషం లేని జీవితం దుర్భరమే. బంధానికి మారుపేరే అనుబంధం. ఇది ఆప్యాయతకు కూడా చిహ్నం. కుటుంబంలో పసిబిడ్డ జన్మించినప్పుడు ఆ కుటుంబ సభ్యుడు సంతోషంతో ఎంతో మరుపురానిది, అవధులు లేని ఆనందాన్ని ఇస్తుంది. ఇది రక్త సంబంధం. ఇదే శాశ్వతంగా నిలబడేది. చదువుకునే రోజుల్లో సహవిద్యార్థిని విద్యార్థులతో బంధం ఏర్పడుతుంది. ఒకరినొకరు సహాయం చేసుకుంటూ జీవితాలను సుఖ సంతోషాలతో గడుపుతుంటారు. ఆ కోవలోనే అనేక మంది వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడి అవి కొనసాగుతాయి. అలాగా మనల్ని సన్మార్గంలోనే నడిపిస్తాయి. ఇదే స్వచ్ఛమైన స్నేహబంధం. అంటే బంధానికి నమ్మకం అనేది పునాది. నమ్మకం లేని స్నేహం నిలవదని బుద్ధుడు అంటాడు. ఒక సందర్భంలో స్నేహం చేయటం సులభం, కానీ దాన్ని జీవితకాలం కాపాడుకోవటమే కొంచెం కష్టం. అలాగే కష్టంలో సహాయం చేసి ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అని గురునానక్ ఓ సందర్భంలో చెప్పారు. స్వార్థం, అహంకారం లేని మంచి మనసు కలిగి ఉండటం మంచి స్నేహితునికి ఉండాల్సిన లక్షణం. దానికి స్నేహభావం తోడైతే ఆ మిత్రత్వానికి విలువ పెరుగుతుంది. యుక్త వయస్కులో మనకు తోడు నీడగా జీవితాన్ని పంచుకునే బంధమే వివాహ బంధం. ప్రేమానురాగాలను పంచుతూ తన కుటుంబ సభ్యులను గౌరవిస్తూ భర్తకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా పిల్లలను పెద్దలను కంటికి రెప్పలాగా కాపాడుకోవటమే భార్యాభర్తల బంధం. అన్నం పెట్టేటప్పుడు అమ్మలాగాను, సలహా ఇచ్చేటప్పుడు మంత్రిలాగాను, శయనించేటప్పుడు రంభలాగాను, రూపంలో ఊర్వశులాగాను, క్షమించడంలో భూదేవిలాగాను, ఇంటి పనులు చేసేటప్పుడు దాసిలాగాను స్త్రీని వర్ణిస్తూ అవసరమైన చోట ప్రశంసిస్తూ గౌరవించడమే దాంపత్య బంధం. ఇది ఎంతో విలువైన బంధం. ఇది జీవితకాలం నిలబడే అనుబంధం. ప్రేమ బంధం అహంకారికి తెలియదు, అభద్రతాభావంతోనే అది ఉంటుంది. ఎదుటివారితో సంబంధం తక్కువగా ఉండి స్వార్థమునకు కొంత అవకాశం ఉంటుంది. ఇది ఎంతో బాధాకరం. బంధాలను మనం పెంచుకోవాలి కానీ తెంచుకోకూడదు. ఆత్మీయత, ప్రేమ, అనురాగం, అనుబంధం మనుష్యుల మధ్య ఉండాలంటే పవిత్రమైన బంధం ఉండాలి. అవి వద్దు అనుకున్నవాడు బంధమే నిర్వీర్యమై జీవితం ఒంటరితనానికి లోనవుతుంది. బంధం లేని జీవితం పునాది లేని ఇల్లు లాంటిది. మారుతున్న ఈ కాలంలో బంధాలకు విలువ లేకుండా పోతున్నాయి. ఇది ఎంతమాత్రము సమర్థనీయం కాదు. బంధాలు కలకాలం నిలబడాలంటే త్యాగం, ఓర్పు, ప్రేమ అవసరం. నిస్వార్థమైన బంధాల వల్లనే సంపద వృద్ధి చెందుతుంది. అందరితో కలిసిమెలిసి ఉంటేనే జీవితాలు సుఖవంతమవుతాయి. పుట్టిననాటి నుండి గిట్టిననాటి వరకు మానవుడు ఏదో ఒక బంధంతో ముడిపడి ఉంటాడు. బంధం నిలబడటానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అదే నిజమైన నికార్సైన బంధం. అనుబంధాల నిలయంలో కార్యాచరణతో జీవితాలను సుఖమయం చేసుకుందాం మనమందరం.
1: బంధం శ్రీమతి కోట విజయ గారి లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు.

సుప్రభాతం. గాఢంధకార పటలం గగనం జగతి, మోహాంధకార ఇవ సన్మనుజం సమస్తం. రాగో విరాగ ఇవ సంవిశతి ప్రకామం. యారాద్రినాథను హరే తవ సుప్రభాతం.

ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో నేరుగా విత్తే విధానం, వరిలో కలుపు నివారణ గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి కూలీల కొరత, అలాగే

అధిక కూలీల రేట్ల వల్ల వరికి నాట్లు వేసి పండించేటువంటి పద్ధతి కన్నా నేరుగా విత్తి సాగు చేయటాన్ని ఎక్కువగా పాటించాలి అని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ పద్ధతిలో అధిక దిగుబడులు సాధించాలి అంటే అదునులో కలుపు నివారణ మటుకు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కలుపు మొక్కలు వరి పంటతో పోటీపడి నీరు, సూర్యరశ్మి, పోషకాలు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకొని పంట ఎదుగుదలని ప్రభావితం చేస్తాయి. ఈ పద్ధతులు పంట మొదటి 30-40 రోజుల వరకు నీరు నిలవగట్టడం ఉండదు కాబట్టి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు యాజమాన్యం తక్కువ ఖర్చుతో అదునులో కలుపు మందులను ఉపయోగించి మనం నిర్మూలించుకోవడం కుదురుతుంది. రసాయనిక కలుపు మందులు సమర్థవంతంగా పనిచేసి కలుపు నివారణ సరిగా జరగాలి అంటే కలుపు మొక్కలు 2-4 ఆకుల దశల్లో ఉండాలి. కలుపు మందుల మోతాదు అలాగే వాడే సమయం మీద కూడా అవగాహన రైతు సోదరులకి ఉండాలి. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందులు పిచికారీ చేయకుండా ఉండటం మంచిది. కలుపు యాజమాన్యంలో భూమి తయారీ, రసాయనిక కలుపు మందుల ఉపయోగం, యంత్రాలతో లేదా మనుషులతో సమగ్ర కలుపు యాజమాన్యం ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ కలుపు నివారణ ప్రధానంగా నేరుగా విత్తినటువంటి వరి సాగులో కలుపు యాజమాన్యం ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఈ కలుపు యాజమాన్యంలో రసాయనిక కలుపు మందులు రైతు సోదరులు వాడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మందులు మరి వాడుకోవాలి అనేటువంటి విషయాల మీద రైతు సోదరులకి శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు తెలియజేస్తున్నారు. విత్తిన 48 గంటల లోపు మనము ఈ గడ్డి, తుంగ, వెడల్పాటి ఆకున్నటువంటి కలుపు నివారణ కోసం ఎకరాకు పెండిమిథాలిన్ 30 EC అనేటువంటి మందు 1-2 లీటర్లు మనం వాడుకొని నివారించుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అంటే నల్ల నేలల్లో మందు మోతాదు ఎక్కువ పడుతుంది, తేలికపాటి నేలల్లో తక్కువ పడుతుంది. అందుకనే సిఫార్సు చేసేటప్పుడు శాస్త్రవేత్తలు ఒకటే రకమైనటువంటి డోస్ కాకుండా మరి 1-2 లీటర్లు అని సిఫార్సు చేస్తూ ఉంటారు. ఇక తుంగ అలాగే వెడల్పాకు కలుపుకున్నట్లయితే కనుక వాటి నివారణ కోసం పైరజో సల్ఫురాన్ ఇథైల్ 10% DPP మందుని 80 గ్రాములు 1 ఎకరాకి వాడుకొని సమస్యని పరిష్కరించుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇకపోతే గడ్డి, తుంగ, వెడల్పాకు ఈ 3 కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ నివారణ కోసం పెండిమిథాలిన్, దాంతోపాటుగా పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్ అనేటువంటి 2 కలిపినటువంటి మందు 600 మిల్లీలీటర్లు ఎకరాకు సరిపోతుంది అని సిఫార్సు చేస్తున్నారు. ఇకపోతే గడ్డి, వెడల్పాకు కలుపు కనుక ఉన్నట్లయితే ఆక్సిఫ్లోరోఫెన్ అనేటువంటి మందు ఎకరాకు 200 మిల్లీలీటర్లు మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని శాస్త్రవేత్తలు రైతులకి సిఫార్సు చేస్తున్నారు. కలుపు 2-4 ఆకుల దశలో వెడల్పాకు అలాగే తుంగ ఈ 2 కనుక ఉన్నట్లయితే నివారణ కోసం మనం ఎకరాకు ట్రయాఫామోన్, దాంతోపాటుగా ఇథాక్సి సల్ఫ్యూరాన్ అనే మందు 2 కలిపినటువంటి మందు ఎకరాకు 90 గ్రాములు సరిపోతుందని సిఫార్సు చేస్తున్నారు. ఇక గడ్డి అలాగే తుంగ ఈ 2 నివారణ కోసం ఫెనాక్జులం, దాంతోపాటుగా సహైలోపాప్ బ్యూటైల్ అనేటువంటి 2 కలిపినటువంటి మందు ఎకరాకు 800 మిల్లీలీటర్లు వాడుకోవాలి అని వారు సిఫార్సు చేస్తున్నారు. ఇకపోతే గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే నివారణ కోసం అజిమ్ సల్ఫ్యూరాన్ 50% DF మందు 28 గ్రాములు సరిపోతుంది అని సిఫార్సు చేస్తున్నారు. ఇక 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇంకా తుంగ అలాగే వెడల్పాకు కలుపు కనుక ఉన్నట్లయితే ఆ దశలో మెట్ సల్ఫ్యూరాన్ ఇథైల్, దాంతోపాటుగా క్లోర్మ్యూరాన్ ఇథైల్ అనేటువంటి 2 కలిపినటువంటి మందు 8 గ్రాములు సరిపోతుంది అని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఇదే దశలో గడ్డి అలాగే వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే

బిస్పైరిబ్యాక్ సోడియం 10% ఈసీ మందుని ఒక ఎకరాకు 100 మిల్లీలీటర్లు వాడుకొని మరి నివారించుకోవచ్చు అని సిఫార్సు చేస్తున్నారు. ఇకపోతే ఊదా, ఒడిపిలి ఈ రెండు గనక ఉన్నట్లయితే ఆ కలుపు నివారణ కోసం సహైలోపాప్ బ్యూటైల్ అనేటువంటి మందు 300 మిల్లీలీటర్లు వాడుకొని మరి నివారించుకోవచ్చు అని సిఫార్సు చేస్తున్నారు. అదే ఒడిపిలి ఒక్కటే ఉన్నట్లయితే గనక ఫెనాక్జుప్రాప్ పిఇథైల్ అనే మందు 320 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని సిఫార్సు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి కలుపు మందులు సరైన సమయంలో ఉపయోగించుకొని, అలాగే యంత్రాలు అందుబాటులో ఉన్నట్లయితే ఆ యంత్రాలను కూడా చక్కగా ఉపయోగించుకొని కలుపు నివారణ చేసుకున్నట్లయితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ విధంగా మనం కలుపు నివారణ సంబంధించి మన పొలంలో స్థితిని బట్టి, నేలను బట్టి మందు మోతాదుల్ని మనం నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా విత్తిన 48 గంటల్లోపు అంటే 2 రోజుల్లోపు మనకు 6 తడి పంటలాగా ఇది నేరుగా విత్తేటువంటి వరి ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో మనము గడ్డి, తుంగ, వెడల్పాకు కలుపు నివారణ కోసం మనము విత్తిన 2 రోజుల్లోపు పెండిమిథాలిన్ 30 EC మందుని మనము వాడుకోవాలి. అది 1 నుంచి 2 లీటర్లు ఎకరాకు సరిపోతుంది. అదే మనము విత్తిన 2 రోజుల్లోపు మనకు కనుక తుంగ అలాగే వెడల్పాకు కలుపు కనుక ఉన్నట్లయితే మనకి దాని నివారణ కోసం పైరజోసల్ఫురాన్ ఇథైల్ 10% WP మందుని 80 గ్రాములు మనం వాడుకున్నట్లయితే సరిపోతుందని సిఫార్సు చేస్తున్నారు. అలాగే గడ్డి, తుంగ అలాగే వెడల్పాకు కనుక ఉన్నట్లయితే వీటి నివారణ కోసం మనకి 2 కలుపు మందులు కలిపిన మందు పెండమిథాలిన్, దాంతోపాటుగా పైరజోసల్ఫురాన్ ఇథైల్ అనేటువంటి 2 కలిపినటువంటి మందు మార్కెట్లో వస్తుంది. వాటిని మనము ఎకరాకు 600 మిల్లీలీటర్ని మనం వాడుకొని నివారించుకోవచ్చు. గడ్డి అలాగే వెడల్పాకు కలుపు కనుక ఉన్నట్లయితే విత్తిన 2 రోజుల్లోపు ఆక్సిఫ్లోరోఫెన్ అనేటువంటి మందుని మనం వాడుకోవాలి. అది మనకి ఎకరాకు 200 మిల్లీలీటర్ల మందు సరిపోతుంది. ప్రధానంగా ఇందాక మనం మొదట్లో అనుకున్నట్టుగా పంట మొదటి దశలో 30 నుంచి 40 రోజుల వరకు నీరు నిలవగట్టం కాబట్టి మనకి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. నేరుగా విత్తినటువంటి వరిలో ఈ సమస్యను కనుక మనం అధిగమించగలిగితే మనకి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తక్కువ ఖర్చుతోటి వరిలో మంచి దిగుబడులు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు రసాయనాలు అలాగే యంత్ర పరికరాలు, చేతితో కలుపు తీసేటువంటి పని, ఇది మనకు అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి వెసులుబాటును బట్టి ఏ విధంగా కలుపు నివారణ చేసుకుంటే మంచిదో మనం ఆలోచించుకోవచ్చు. ఇది ముఖ్యంగా రైతులకి ఈ నేరుగా విత్తినటువంటి వరిలో రైతులకు శాస్త్రవేత్తలు చెప్పేటువంటి సూచనలు.

మీరింతవరకు నేరుగా విత్తే విధానం, వరి కలుపులో నివారణ గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించిన కొన్ని వివరాలు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయ

0: కూరగాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: సర్వ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 1,13 కోట్ల మంది ఓటర్లలో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్, ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వ ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
0: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాం సాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవిల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,085 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ
2: రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,085 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులు అన్ని కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
0: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యటక

శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని

0: ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36% పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

0: యేషు విశ్వవిద్యాలయేషుచ విశేష శిబిరాణి ఆయోజితాని సంతి. ఆయోగేన సూచితం యత్ ఏతాని శిబిరాణి అద్య పర్యంతం ప్రవర్తిష్యంతి. ఆయోగేన ఉక్తం యత్ బహుసంఖ్యకాః విద్యార్థినః విశేష గహన పునరీక్షణస్య సంబంధ సూచనాం ప్రాప్తుం తథా ప్రపత్రాణి ప్రాప్తుం సమర్పయితుం వా ఏతేషాం శిబిరాణాం అవలోకనం కృతవంతః. ఆయోగేన సూచితం యత్ ఏతేషు శిబిరేషు ఉపస్థితైః మతదాన కేంద్రస్తరీయాధికారిభిః విద్యార్థిభ్యః ప్రపత్రపూర్తౌ మార్గదర్శనం కృతం. పూరితానాం ప్రపత్రాణాం సంగృహీతాని తథా విశేష గహన పునరీక్షణ సంబంధానాం తేషాం ప్రశ్నానాం సమాధానమపి కృతం. ఆగామి మాసస్య సప్తమే అష్టమే చ దినాంకే విశేష శిబిరాణాం పునరపి ఏకం చరణం ఆయోజయిష్యతే. అథ చ చతుర్థే ఏకాదశే చ దినాంకే సర్వేషు మతదాన కేంద్రేషు అపి విశేష శిబిరాణి ఆయోజితాని భవిష్యంతి. శ్రమ ఆజీవికా మంత్రాలయేన నవదిల్ల్యాం శ్రమ సంవాద మండల స్తరీయ క్షమతా నిర్మాణ జాగరూకతా కార్యక్రమ ఆయోజితః. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇత్యస్య ఏకస్య నిజి విధి సంస్థానస్య చ సహయోగేన ఏతత్ ఆయోజితం ఆసీత్. అస్య కార్యక్రమస్య ఉద్దేశ్యం నియోక్తృషు ఉద్యోగస్య హితధారకేషు చ జాగరూకతాయాః నిర్మాణం ఆసీత్. కేంద్ర సంస్కృతి పర్యటన మంత్రి గజేంద్ర సింహ శేఖావతః హ్యః నవదిల్ల్యాం పంచషష్ఠితమ్యాః రాష్ట్రీయ కళా ప్రదర్శన్యాం వింశతి పురస్కార విజేతృన్ కళాకారాన్ పురస్కృతవాన్. లలిత కళా అకాదమ్యా అస్య ప్రదర్శనస్య ఆయోజనం కృతమాసీత్. సభాం సంబోధయన్ శ్రీ శేఖావతః సృజనాత్మకతాయాః సుస్థిరతాయాః చ సంయోజనస్య మహత్వం సుదృఢతయా ప్రతిపాదితవాన్. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః జన్మదివసావసరే ఆయోజితః సేవా హి సంస్కృతి ఇతి ఉపక్రమః కథం సృజనాత్మకతా సేవాభావః చ అర్థపూర్ణరూపేణ ఏకత్ర భవితుమర్హంతి ఇతి ప్రదర్శయతి. రక్షా ఉద్యోగానాం తథా ఆపూర్తి వ్యవస్థా సహకారస్య విషయే దశమం భారత కొరియా గణరాజ్యస్య జేసీఎం ఇతి సంయుక్త సమితి సమ్మేళనం హ్యః నవదిల్ల్యాం అభవత్. గతరాత్రౌ జమ్మూకశ్మీరస్య బడగామ జనపదస్య ఉచ్చక్షేత్రేషు సురక్షాబలైః సహ జాతే సంఘర్షే లష్కరే తయ్యబా ఇత్యస్య ఏకః ప్రముఖః ఆతంకీ మృతః. యద్యపి భారతీయసేనాయాః కశ్మీరస్థితస్య చినారకోరే ఇత్యనేన మృతస్య భయోత్పాదకస్య పరిచయః న ప్రకటితః. తథాపి అధికారిణః తం సులేమాన్ సాహ్ అథ మూసా ఇతి నామ్నా అభిజ్ఞాతవంతః, యః పాకిస్తానస్థస్య లష్కరే తయ్యబా ఇత్యస్య అత్యంతం అపేక్షితః భయోత్పాదకః ఆసీత్. సామాజికాంతర్జాలీయే పటలె చినార్కోరే ఇత్యనేన ఉక్తం యద్ బడగామ నగరస్య యూస్మర్గ్ ఇత్యస్య సమీపే కోరాక్షేత్రే ఆపరేషన్ కోరాగ సంచాలితమాసీత్ ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.
2: పెద్దపల్లి జిల్లాలో 246,981 బీపీఎల్ కుటుంబాల్లోని 718,000 మందికి 410 చౌకధరల దుకాణాల ద్వారా ప్రతి నెల 4,548 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 245 కోట్ల రూపాయల మేర ఆదా జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో జిల్లాకు మంజూరైన 7,199 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. హత్యకు గురైన తాండ్ర అక్షత్రాణి కుటుంబానికి రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుండ విజయరమణారావు, కలెక్టర్ కోయా శ్రీహర్ష, రామగుండం సిపి అంబర్ కిషోర్ జాతో కలిసి సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో అక్షత్రాణి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం తరఫున బాధిత కుటుంబానికి 4.12 లక్షల పరిహారం అందజేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో 4.12 లక్షల రూపాయలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందించారు. ప్రారంభించాలని ఎమ్మెల్సీ మల్కా

0: కుమ్రయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నిధులను వినియోగించుకోవాలని కోరారు. మైసూరు తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మరో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటైంది. ప్రభుత్వ విప్ విజయ రమణారావు సిఫారసు మేరకు ఎలిగేడు మండలాన్ని వ్యవసాయ మార్కెట్ గా ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 570 ద్వారా వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలిగేడు ఇప్పటి వరకు ధర్మారం వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉండేది. కమిటీ చైర్మన్ గా పొట్యాల రమేష్, వైస్ చైర్మన్ గా కోరుకంటి వెంకటేశ్వరరావును నియమించింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఈ నెల 12 నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని 5,261 కేసులు పరిష్కారం అయ్యాయని సిపి అంబర్ కిషోర్ జాత్ తెలిపారు. కోర్టుల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో ప్రత్యేక చట్టాలకు సంబంధించి 36, ఈ చలాన్ 2,872, డ్రంక్ అండ్ డ్రైవ్ 1740 కేసులు పరిష్కరించారన్నారు. 125 సైబర్ క్రైమ్ కేసుల్లో 33,65,739 రూపాయలు బాధితులకు తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. సింగపూర్ దేశంలో ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తున్నారని డీఈఓ శారద తెలిపారు. అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఈ నెల 12 నుంచి 19 వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బృందం సింగపూర్ లో పర్యటించింది. అందులో డీఈఓ ఉన్నారు. డీఈఓ మాట్లాడుతూ అక్కడి ముఖ్యాంశాలను అధ్యయనం చేసి తెలంగాణ విద్యారంగంలో అన్వయించే అవకాశాలను ప్రతినిధి బృందం పరిశీలిస్తుందని వివరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంతెన్లో దివంగత స్వాతంత్ర సమరయోధుడు రాంపల్లి కృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వకర్మలకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుతడి పంటల మాదిరిగానే తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలపై దృష్టి సారించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సో అండ్ డ్రీప్ ఎన్జీఓ సంస్థ రంగంపల్లి గ్రామంలో నిర్వహించిన వరి వరహాల్లో భాగంగా తక్కువ నీరు, రసాయన మందులతో అధిక దిగుబడి సాధించిన రైతులకు ఎకరాకి 500 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను కలెక్టర్తో పాటు సంస్థ ఎండీ దివ్య అందించి అభినందించారు. ప్రజలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాని ప్రతి పని విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సజావుగా సాగాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆకాంక్షించారు. గ్రామీణ విద్యార్థులు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అల్పాహారం అందిస్తోందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. గర్రేపల్లి జెడ్పీహెచ్ఎస్ లో విద్యార్థులకు అల్పాహారం ప్రారంభించి మాట్లాడారు. మంతన్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించినట్లు తెలిపారు. మంతన్లోని కిచెన్ ద్వారా జిల్లాలోని 40,052 మంది పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా అన్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సందర్భంగా క్రైమ్ రేట్, సర్కిల్ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులు, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లో ఉన్న వ్యక్తులు, ఇతర నేరస్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.
1: మీరింతవరకు శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిళ్ల సంయుక్త

ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయటం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్ధికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తోందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ టు వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాటు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి, లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషవ్ తయ్యప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ భన్సల్ పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో 1 రాజ్యసభ స్థానం ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని, రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్దతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది.
ఈ అంశంపై సమగ్రంగా

0: విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ 12 అక్టోబర్ కోర్టు వాయిదా వేస్తుంది. భారత్ జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952 ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో వరసపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పథకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పథకాలు కూడా సాధించింది. ఇక పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశముందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పథకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు.

మనందరికీ ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఒక చిన్న అనుభవం అయ్యే ఉంటుంది. మనకు అర్థం కాని భాషలో ఎవరో మాట్లాడుతూ ఉంటే మనం శ్రద్ధగా వింటాం. వారి మాటల్లోని కొన్ని పదాలు అర్థమవుతాయి, మరికొన్ని అర్థం కావు. అప్పుడు పక్కనే ఉన్న వ్యక్తి మనకు చెబుతాడు, ఆయన చెప్పేది ఇదే అంటూ. అంతే, ఒక క్షణంలో మనకు అర్థం కాని మాట మన మాటగా మారిపోతుంది. ఒక భాషలో ఉన్న భావం మరో భాషలోకి చేరుతుంది. ఒక మనిషి మనసులో ఉన్న ఆలోచన మరొక మనిషి మనసుకు చేరుతుంది. అక్కడే అనువాదం మొదలవుతుంది. మనకు తెలియకుండానే మన రోజువారీ జీవితంలో ఎన్నోసార్లు అనువాదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఒక పుస్తకాన్ని మరో భాషలో చదువుతాం, విదేశీ సినిమా మన భాషలో చూస్తాం, వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడి వ్యక్తి మాటలను మనకు తెలిసిన భాషలోకి ఎవరో వివరిస్తారు. వైద్య సమాచారం, శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం, న్యాయపరమైన పత్రాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, ఇవన్నీ ప్రపంచంలోని ఒక మూల నుంచి మరో మూలకు చేరటానికి భాష ఒక ముఖ్యమైన వంతెనగా పనిచేస్తుంది. అందుకే భాషలు వేరు కావచ్చు, కానీ భావాలను కలిపే వంతెన ఒకటే, అనువాదం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహిస్తాం.

ఈరోజు అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణులు, పదజాల నిపుణులు వంటి భాషా వృత్తి నిపుణుల సేవలను గుర్తు చేసుకునే రోజు. ప్రపంచ దేశాల మధ్య సంభాషణ, అవగాహన, సహకారం, శాంతికి భాషా నిపుణులు అందించే సేవలను ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా గుర్తించింది. కానీ ఈరోజే సెప్టెంబర్ 30నే ఎందుకు? ఇందుకు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. సెప్టెంబర్ 30ను క్రైస్తవ సంప్రదాయంలో సెయింట్ జెరోమ్ జ్ఞాపకార్థంగా కూడా గుర్తిస్తారు. సెయింట్ జెరోమ్ బైబిల్ను లాటిన్లోకి అనువదించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అందుకే ఆయనను అనువాదకుల పరిరక్షకుడిగా, పాట్రాన్ సెయింట్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్గా కూడా గుర్తిస్తారు. 420వ సంవత్సరం సెప్టెంబర్ 30న ఆయన మరణించినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంటుంది. ఆయన జీవితం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేస్తుంది. అనువాదమంటే కేవలం పదాలను ఒక భాష నుంచి మరో భాషలోకి మార్చడం కాదు. భావాన్ని అర్థం చేసుకోవాలి, సందర్భాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే నిజమైన అనువాదం సాధ్యమవుతుంది.

అంతర్జాతీయ అనువాద దినోత్సవం ఎలా వచ్చింది? చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణులు వివిధ దేశాలు, సంస్థలు, ప్రజల మధ్య సమాచార మార్పిడికి సహకరిస్తూ వచ్చారు. అయితే ఈ సేవకు అంతర్జాతీయ స్థాయిలో అధికారిక గుర్తింపు 2017లో వచ్చింది. 2017 మే 24 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ రెజల్యూషన్ ఆమోదించింది. దీని ద్వారా సెప్టెంబర్ 30 ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డేగా ప్రకటించింది. అంతేకాదు, వృత్తిపరమైన అనువాదం దేశాలను కలుపుతుందని, సంభాషణను సులభతరం చేస్తుందని, పరస్పర అవగాహనను పెంచుతుందని, అభివృద్ధికి సహకరిస్తుందని, ప్రపంచ శాంతి మరియు భద్రతకు కూడా తోడ్పడుతుందని ఆ తీర్మానం గుర్తించింది. కానీ అసలు అనువాదమంటే ఏమిటి? ఒక ఉదాహరణ చూద్దాం. నీళ్లు తాగు అనే మాటను ఇంగ్లీష్లో డ్రింక్ వాటర్ అని చెప్పవచ్చు. ఇది సులభమైన అనువాదం. కానీ ఒక కవి ఇలా రాశాడు అనుకుందాం. ఎండిన నేలపై తొలి వాన చినుకు పడినట్టుగా నీ మాట నా మనసును తడిపింది. ఇప్పుడు దీన్ని మరో భాషలోకి అనువదించాలంటే ప్రతి పదానికి సమానమైన పదం పెట్టడం సరిపోతుందా? కాదు. ఆ వాక్యంలో ఉన్న భావం ఏమిటి? కవి ఏ అనుభూతిని చెప్పాలనుకున్నాడు? ఆ పోలిక వెనుక ఉన్న సంస్కృతి ఏమిటి? ఆ భావాన్ని మరో భాషలో చదివే వ్యక్తికి కూడా అదే అనుభూతి కలిగేలా ఎలా చెప్పాలి? ఇదే అనువాదకుడి అసలు ప్రతిభ. అందుకే మంచి అనువాదకుడు పదాలను మాత్రమే అనువదించడు, భావాన్ని అనువదిస్తాడు.

అనువాదం ప్రపంచాన్ని దగ్గర చేసిన వంతెన. మన ప్రపంచంలో వందలాది భాషలు ఉన్నాయి. ప్రతి భాషలో ఒక చరిత్ర ఉంది, ఒక సంస్కృతి ఉంది, ఒక జీవన విధానం ఉంది, ప్రజల జ్ఞాపకం ఉంది, ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంది. అయితే మనం ప్రతి భాషను నేర్చుకోలేం, ప్రతి సంస్కృతిని నేరుగా అనుభవించలేం. అక్కడ అనువాదం మనకు సహాయం చేస్తుంది. ఒక దేశపు సాహిత్యం మరో దేశానికి చేరుతుంది. ఒక శాస్త్రవేత్త పరిశోధన ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. ఒక దేశంలోని వైద్య విజ్ఞానం మరో దేశంలోని వైద్యులకు ఉపయోగపడుతుంది. ఒక ప్రాంతంలోని చరిత్ర మరో ప్రాంత ప్రజలకు తెలుస్తుంది. అంటే అనువాదం జ్ఞానానికి సరిహద్దులు లేకుండా చేస్తుంది. భారతదేశంలో అనువాదానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన భారతదేశం అనేక భాషల సమ్మేళనం. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, ఒడియా, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, ఇలా ఎన్నో భాషలు మన దేశ సాంస్కృతిక సంపదలో భాగం. ఒక భాషలో సృష్టించబడిన గొప్ప సాహిత్యం మరో భాషలోకి వచ్చినప్పుడు ఒక ప్రాంతం యొక్క ఆలోచన మరో ప్రాంతానికి చేరుతుంది. ఒక రాష్ట్రపు రచయితను మరో రాష్ట్రపు పాఠకుడు పరిచయం చేసుకుంటాడు. ఒక భాషలోని కథ మరో భాషలోని కుటుంబంలో వినిపిస్తుంది. ఒక ప్రాంతపు జానపద సంప్రదాయం మరో ప్రాంతానికి చేరుతుంది. ఇది కేవలం సాహిత్య మార్పిడి కాదు, ఇది సాంస్కృతిక అనుసంధానం.

తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో అనువాదానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అదేవిధంగా ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరవేయడంలో కూడా అనువాదకులు కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోని గొప్ప నవలలు, కథలు, కవితలు, నాటకాలు, జీవిత చరిత్రలు, శాస్త్రీయ రచనలు తెలుగులోకి వచ్చినప్పుడు మన పాఠకుడికి ప్రపంచాన్ని తన భాషలో చదివే అవకాశం లభిస్తుంది. అలాగే తెలుగు రచనలు ఇతర భాషల్లోకి వెళ్ళినప్పుడు మన భాషలోని భావాలు, మన సంస్కృతి, మన కథలు ప్రపంచంలోని మరొక పాఠకుడికి చేరుతాయి. అందుకే అనువాదం ఒక రెండు దిశల వంతెన. అది బయట ప్రపంచాన్ని మన దగ్గరకు తీసుకువస్తుంది, అలాగే మన ప్రపంచాన్ని బయటకు తీసుకెళ్తుంది. అనువాదం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవటానికి ఐక్యరాజ్య సమితిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితికి 6 అధికారిక భాషలు ఉన్నాయి: అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఒక ప్రతినిధి ఆ అధికారిక భాషలో ఏదో ఒక భాషలో మాట్లాడవచ్చు. ఆ ప్రసంగాన్ని ఇతర అధికారిక భాషల్లోకి వ్యాఖ్యాతలు అనువదిస్తారు. అంటే ఒక దేశ ప్రతినిధి మాట్లాడిన మాట మరికొన్ని క్షణాల్లో ప్రపంచంలోని అనేక దేశాల ప్రతినిధులకు అర్థమవుతుంది. ఇది కేవలం భాషా సౌకర్యం కాదు, అంతర్జాతీయ చర్చలు, మానవ హక్కులు, శాంతి, భద్రత, అభివృద్ధి వంటి కీలక అంశాల్లో స్పష్టమైన సమాచార మార్పిడికి ఇది అవసరం.

అనువాదకుడి పని ఎంత బాధ్యతతో కూడుకున్నదో తెలుసా? ఒక చిన్న పదం తప్పుగా అనువదించినా, ఒక వాక్యం అర్థం మారినా, కొన్ని సందర్భాల్లో దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉండవచ్చు. ప్రత్యేకంగా న్యాయపరమైన పత్రాలు, వైద్య సమాచారం, ప్రభుత్వ ఉత్తర్వులు, అంతర్జాతీయ ఒప్పందాలు, శాస్త్రీయ పరిశోధనలు వంటి వాటిలో ఖచ్చితత్వం చాలా ముఖ్యం. అందుకే అనువాదకుడికి రెండు భాషలు తెలుసుకోవటం మాత్రమే సరిపోదు, విషయం కూడా అర్థం కావాలి, సందర్భం అర్థం కావాలి, పదజాలం మీద పట్టు ఉండాలి, సంస్కృతిపై అవగాహన ఉండాలి, అన్నింటికంటే తాను అనువదిస్తున్న విషయంపై బాధ్యత ఉండాలి. సాహిత్య అనువాదం ఒక ప్రత్యేకమైన కళ అంటారు. ఒక శాస్త్రీయ వాక్యాన్ని అనువదించేటప్పుడు ఖచ్చితత్వం ప్రధానమైనది, కానీ కవితను అనువదించేటప్పుడు

అక్కడ భావం, శైలి, లయ, రూపకం, సంస్కృతి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అందుకే సాహిత్య అనువాదాన్ని చాలామంది ఒక కళగా కూడా చూస్తారు. ఒక రచయిత తన భాషలో సృష్టించిన ప్రపంచాన్ని మరో భాషలోని పాఠకుడుకు కూడా అనుభవించేలా చేయడం చిన్న విషయం కాదు. ఇది ఒక సృజనాత్మక బాధ్యత. ఇప్పుడు మన ముందున్న కొత్త సవాలు కృత్రిమ మేధ. ఈ రోజుల్లో అనువాద రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతోంది. మొబైల్లో ఒక బటన్ నొక్కితే ఒక వాక్యం మరో భాషలోకి మారుతుంది. వెబ్సైట్లు అనేక భాషల్లోకి మారుతున్నాయి. వీడియోలకు ఆటోమేటిక్ సబ్టైటిల్స్ వస్తున్నాయి. కృత్రిమ మేధ ఆధారిత సాధనాలు అనువాద ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ఇది గొప్ప అవకాశమే. కానీ యంత్రం పదాలను అనువదించగలదు, భావాన్ని కూడా అదే స్థాయిలో అర్థం చేసుకోగలదా? కొన్ని సందర్భాల్లో సాంకేతిక సాధనాలు ఎంతో సహాయపడతాయి, కానీ స్థానిక సంస్కృతి, సామెతలు, హాస్యం, భావోద్వేగం, ప్రాంతీయ ప్రయోగాలు వంటి విషయాల్లో మానవ అవగాహన ఇంకా ఎంతో విలువైనది. యునెస్కో కూడా స్థానిక ముఖ్యంగా ఆదివాసీ భాషల అనువాదంలో సాంకేతికతతో పాటు ఆ భాషలను మాట్లాడే ప్రజల భాగస్వామ్యం అవసరమని ప్రస్తావించింది. అంటే భవిష్యత్తులో మనిషికి సాంకేతికత తోడవుతే పనిచేసే అనువాద ప్రపంచం మరింత బలపడవచ్చు.

ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మన జీవితాల్లో అనువాదం అన్నది చాలా సందర్భాల్లో ఉంటుంది. మనం మరొకరితో వేరే భాషలో సంభాషించవలసి వస్తోంది, వేరే భాషలోని పుస్తకాలు చదువువలసి వస్తోంది. ఇవన్నీ అనువదించటం వల్లే సాధ్యమవుతుంది. ఈ సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురవుతున్నాయి. మనిషి భాష వేరైనా, ఆలోచనలు వేరైనా, సంస్కృతి వేరైనా, భావోద్వేగాలు మాత్రం ఎన్నో సందర్భాల్లో ఒకేలా ఉంటాయి. భాషలకు అతీతమైన మానవ అనుభూతులు ఎన్నో, భావోద్వేగాలు మాత్రం ఒక్కటే. అనువాదం ఆ మానవ అనుభూతులకు ఒక భాష నుంచి మరో భాషలో కొత్త స్వరం ఇస్తుంది. అందుకే భాషలు మనల్ని వేరు చేసినట్లు కనిపించినా అనువాదం మనల్ని మరింత దగ్గర చేస్తుంది. ఈ అనువాదాల కోసం మనకు సహాయపడుతూ ప్రపంచాన్ని కలిపే ఒక వంతెనలా పాత్ర పోషిస్తున్నారు అనువాదకులు, భాషా నిపుణులు. అందుకే ఈరోజు పదాలను అనువదించేవారిని మాత్రమే కాకుండా ప్రపంచాల మధ్య వంతెనలు నిర్మించేవారిని కూడా గుర్తు చేసుకుందాం. ఒక భాషను మరో భాషగా మార్చడం అనువాదం కావచ్చు, కానీ ఒక మనసును మనో మనసుకు దగ్గర చేయటం అనువాదం యొక్క అసలైన అర్థం. ఒకరోజు వస్తుంది, ప్రపంచంలోని ప్రతి చిన్న భాషకు, ప్రతి స్థానిక సంస్కృతికి, ప్రజల జ్ఞానానికి సమానమైన గౌరవం లభించే రోజు. ఒక చిన్న గ్రామంలో ఉన్న బాలుడు ప్రపంచ జ్ఞానాన్ని తన మాతృభాషలో తెలుసుకోగల రోజు. అదే సమయంలో ప్రపంచంలోని మరో మూలలో ఉన్న వ్యక్తి కూడా మన భాషలోని కథను, మన సంస్కృతిని, మన భావాన్ని తన భాషలో తెలుసుకోగల రోజు. అప్పుడు భాషలు గోడలు కావు, భాషలు వంతెనలు అవుతాయి. ఆ వంతెనలను నిర్మించే ప్రతి అనువాదకుడికి, ప్రతి భాషా నిపుణుడికి ఈ అంతర్జాతీయ అనువాద దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు. భాషలు ఎన్నైనా మనిషి భావోద్వేగం ఒకటే, పదాలు ఎన్నైనా భావం ఒకటే. ఆ భావాన్ని మనసు నుంచి మనసుకు చేర్చేదే అనువాదం.

0: ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7,

సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కోఠారి గారితో పరిచయ కార్యక్రమం 2వ భాగం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ అనంతకృష్ణ కొఠార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: సైబర్ క్రైమ్ బారిన పడిన తర్వాత సైలెంట్గా సఫర్ అవుతూ మనం ఇంకా నష్టపోతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ధనాన్ని నష్టపోతూ ఎవరికి చెప్పలేక సైలెంట్ సఫరింగ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు
1: సార్? ఇక్కడ ఒకటి, ఈ సైబర్ నేరాల లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఒకటి ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్ ఉంటుంది, ఇంకొకటి కొన్ని ఎక్స్టెండ్ అయ్యేది ఫిజికల్ రిలేషన్షిప్స్ లోపల కూడా అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కొంతమంది అమ్మాయిల ఫోన్ హ్యాక్ చేసి ఓకే వాళ్ళ పర్సనల్ వీడియోస్ని అవన్నీ పబ్లిక్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ అనేవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి వాటిని మనము జాగ్రత్త పడాలి అని చెప్పేసి అనుకుంటే, ఒకవేళ మనం ఇలాంటి వాటికి విక్టిమ్గా అయ్యాము అని చెప్పేసి అనుకుంటే, మనకు తెలియగానే నమ్మిన వ్యక్తులకు మన ఫ్యామిలీ లోపల వాళ్ళతో పాటు వెళ్ళేసి పోలీస్ లోపల కంప్లైంట్ చేయాలి. సో మన లోకల్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎస్హెచ్ఓ గారికి ఒక వినతి పత్రం పెట్టుకోవాలి, ఇలాంటి సమస్య ఉంది అని చెప్పేసి. దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ మన దగ్గర ఎలాగూ ఉంటుంది, ఎందుకంటే ఫోన్ లోపల ఒక ఇష్యూ తప్పకుండా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదన్నా సైబర్ క్రైమ్కి విక్టిమ్ అయ్యాము అన్న సిచ్యువేషన్ లోపల అది తెలియగానే సాధ్యమైనంత త్వరగా మనం పోలీస్ని అప్రోచ్ చేస్తే దాంట్లోంచి ఫారెన్సిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
0: అంటే సైలెంట్గా సఫర్ కావడం ముమ్మాటికి తప్పే,

0: తప్పకుండా సార్.
1: అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టుగా, అసలు ఈ సమస్యను చెప్పకపోతే ప్రభుత్వ రంగం కూడా తన యాక్షన్ తీసుకోవడానికి కష్టపడుతుంది.
0: అవును సార్, అండ్ ఇవన్నీ కూడా కంపౌండబుల్ అఫెన్సెస్ కిందకి వస్తాయి సార్. మనం చెప్పండి తెలియదు ఇవన్నీ విషయాలు. సో మనం వాళ్లకు నాలెడ్జ్ కి తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. అండ్ సిచ్యువేషన్ లోపల మన దగ్గర ఏముంది, ఎవిడెన్స్ లోపల ఏముంది, మనను ఎలా హరాస్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నాకు తెలిసి ఇండియా లోపల నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 సైబర్ బులియింగ్ లోపల ఉంది సార్. సైబర్ బులియింగ్ అంటే ఆన్లైన్ మీడియం ద్వారా వేరే వాళ్ళను బులీ చేయడం, సతాయించడం అనేది. సో ఇలాంటివి అన్ని మనకు స్కూల్స్ లోపల చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి వాటి వల్ల పిల్లలు పేరెంట్స్ కి చెప్పరు, ఎస్పెషల్ గా స్కూల్ కాలేజ్ ఏజ్ చిల్డ్రన్ లోపల, అండర్ 18 లోపల. సో ఇలాంటి వాటికి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ. ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లోపల వాళ్ళని అరెస్ట్ చేసి, ఓకే ఐటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ చేయడం అనేది పద్ధతి కాదు. సో అండర్ ఏజ్ వల్ల వాళ్ళని ప్రాపర్ కౌన్సిలింగ్ ఛానల్స్ అన్ని డెవలప్ చేశారు రిఫార్మేటివ్ థియరీ లోపల. కానీ ముందు చెప్పకుండా ఉండడము అనేది అన్నిటికంటే పెద్ద నేరం అవుతుంది. విక్టిమ్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు నమ్మిన వాళ్ళను, పేరెంట్స్ ని లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ లోపల కౌన్సిలర్స్ ని కానీ కలిసి వాళ్ళతో పాటు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది అక్కడే దొరుకుతుంది.
1: పోలీస్ కంప్లైంట్ అంటే ఫిజికల్ గా హార్డ్ కాపీ తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ కి ఇవ్వాలా? ఎందుకంటే చాలా మందికి స్టిగ్మా ఉంటుంది, స్టేషన్ కి వెళ్లారు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు, ఇలానే అన్ని బాధపడుతుంటారు. కానీ న్యాయం పొందాలంటే ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయం పట్ల మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. అయితే కేవలము ఫిజికల్ కంప్లైంట్ ఇవ్వాలా లేదంటే ఆన్లైన్ ప్రొవిజన్ కూడా ఉందంటారా?
0: ఇప్పుడు చాలా సైబర్ క్రైమ్స్ కి అనేది మనం ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు, దాని తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ లోపల వెళ్ళి ఒక ఫిజికల్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఆన్లైన్ లోపల ఇచ్చేటప్పుడు 1930 అనే నెంబర్ ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు సార్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి. సో అది సైబర్ క్రైమ్ రిలేటెడ్ క్రైమ్స్ ని అన్నిటినీ మనం మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది. అది ఒక సెంట్రల్ యూనిట్. సో అది ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు మనకు, అది మనము వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, కాల్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది అయిన తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి మనము అక్కడ మనం FIR కోసం అని చెప్పేసి వాళ్ళకు ఇవ్వచ్చు. ఈ అక్నాలెడ్జ్మెంట్ తో పాటు ఇవ్వడం అనేది ఈజియెస్ట్ వే మనకు చేసుకోవడానికి. అక్కడ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకుంటారు, ఎందుకంటే అన్ని సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ అనేవి కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్. సో దానివల్ల పోలీస్ వాళ్ళు ఇమీడియట్ గా కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ కొన్ని విషయాలు ఉంటాయి సార్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ అనుకోండి, ఆర్ సైబర్ బులింగ్ లాంటి కేసెస్ లోపల మేబీ సైబర్ క్రైమ్ లోపల సమ్, అంటే మన 1930 నెంబర్ లోపల ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ ఫైనాన్షియల్ క్రైమ్ కోసం అని చెప్పేసి. సో ఇది మెంటల్ అండ్ ఫిజికల్ క్రైమ్ కిందకి వస్తుంది. సో అందుకు మనము డైరెక్ట్ గా కంప్లైంట్ రాసి జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు కొత్తగా ఏమైంది అంటే, కొత్త క్రిమినల్ లాస్ రావడం వల్ల దాంట్లో మనము 0 FIR ఇలాంటివి కూడా చాలా ప్రొవిజన్స్ అనేది యాడ్ చేశారు. మనకు తెలియదు సిచ్యువేషన్ ప్రకారం మనకు ఏ పోలీస్ స్టేషన్లో వస్తుంది అనేది మనకు జూరిస్డిక్షన్ తెలియదు అనుకోండి, మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి వాళ్ళ ఒక క్రైమ్ ఇక్కడ జరిగింది, వాళ్ళ పరిధిలో లేకపోతే వాళ్ళే కంప్లైంట్ తీసుకొని ప్రాపర్ జూరిస్డిక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తారు. సో దీనివల్ల మనము ఎక్కడ జరిగింది అని చెప్పేసి, ఇప్పుడు నా పరిస్థితుల లోపల మా పాత ఇల్లు జూరిస్డిక్షన్ ఒక జూరిస్డిక్షన్ కార్నర్ లోపల ఉండేది, మా ఇల్లు తర్వాత ఎగ్జాక్ట్గా వేరే జూరిస్డిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా మాకు కన్ఫ్యూజన్ ఉండేది, మా జూరిస్డిక్షన్ ఎక్కడొస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి పద్ధతులు ఉంటాయి చాలా చోట్ల లోపల. ఇటువంటి సిచ్యువేషన్ లోపల మీరు తప్పకుండా 0 FIR ఉపయోగించుకోవచ్చు.
1: కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏ ఏ ఆధారాలు దానికి జతపరచాలంటారు
0: సార్? బేసికల్ గా ఆన్లైన్ కంప్లైంట్ సోషల్ మీడియా ద్వారా అయ్యింది అనుకుంటే మీ సోషల్ మీడియా పేజ్ ఎక్కడైతే ఉందో ఆ URL అంటారు, అంటే ఆ వెబ్సైట్ ని ఎలా యాక్సెస్ చేయొచ్చు దాన్ని URL అంటారు. ఆ URL ఎలా జరిగింది, పోనీ మీకు ఫోన్ లోపల అయ్యింది, వాట్సాప్ లోపల అవుతుంది అంటే వాట్సాప్ ని ఓకే ఇలా అయ్యింది అని చెప్పేసి మీరు డీటెయిల్స్ పెట్టుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం దీని లోపల ఆలోచించాల్సింది ఏంటంటే, నా దగ్గరికి ఎంతో మంది క్లయింట్స్ వస్తారు, ఆ క్లయింట్స్ వచ్చిన తర్వాత చెప్పే విషయం ఏంటంటే, సార్ ఈ విషయం అయ్యి 1 సంవత్సరం కింద అయ్యింది, ఓకే దీన్ని ఇప్పుడు ఏమైనా చెయ్యొచ్చా అనే ఇష్యూస్ కూడా వస్తుంటాయి సార్. మీకు ఇలాంటి ఇష్యూ ఏదైనా అయ్యింది అనుకుంటే కంపల్సరీగా మీరు ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అనుకుంటే, ఆ పర్టికులర్ డివైస్ ని మీరు సిమ్ కార్డ్ తీసేసి వేరే ఫోన్ లోపల అనేది వేసుకోండి.

0: సో దానివల్ల లోపల ఎవిడెన్స్ అనేది ప్రిజర్వేషన్ లోపల ఉంటుంది. ఆ ఫోన్ని మాక్సిమం యూజ్ చేయకుండా ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టేసి మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి దాన్ని. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైం లోపల మోస్ట్ లైక్లీ మిమ్మల్ని ఎవిడెన్స్ కోసం అడుగుతారు. సో మీరు ఆ ఫోన్ ఇచ్చారనుకోండి, ఎవిడెన్స్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. సో పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించడం లోపల, అంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించేసి ఎనాలిసిస్ చేయడం లోపల కానీ వాళ్ళకి ఎవిడెన్స్ ఇంటాక్ట్ ఉండడం వల్ల మీ కేసు చాలా బలపడుతుంది. సో దాని లోపల కన్విక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతుంది. అది ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ఫుల్, మీకు హెల్ప్ఫుల్, సొసైటీకి కూడా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ని మనము ప్రాపర్గా ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల చాలా మంది నేరస్తులు మితిమీరిపోతున్నారు. అంటే ఒక పనిష్మెంట్ అనేది కనిపించకపోవడం వల్ల ఏమవుతుందిలే అనే దీని లోపల ఒక మెంటాలిటీకి వచ్చేస్తున్నారు. ఇది మన సొసైటీకి చాలా ఇబ్బందికరమైన విషయం. అండ్ ఇలాంటిది ఒకళ్ళని చూసి విక్టిమ్ కూడా వేరే వాళ్ళని విక్టిమ్ చేయడానికి ఒకే ప్రయత్నం లోపల ఉన్నారు, బికాస్ ఈ మెంటాలిటీ అనేది చాలా పెరుగుతుంది. సో అందుకు మనకు ఒక ప్రాపర్గా ప్రాసిక్యూషన్ కావాలి అన్నప్పుడు ఎవిడెన్స్ దానికి చాలా ముఖ్యము. సో దయచేసి మీ ఫోన్ కానీ కంప్యూటర్ ఏదన్నా ఉంది అనుకోండి, వెబ్ పేజ్ ఉంటే పర్లేదు, బట్ ఫోన్ లోపల ఎవిడెన్స్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టండి, సిమ్ కార్డ్ తీసేసి సపరేట్ ఫోన్ యూజ్ చేసుకుని ఫోన్ని మాత్రం సేఫ్ గార్డ్ చేసుకోండి ప్రాపర్గా.
1: ముఖ్యంగా అడ్వకేట్ గారు, మనం గమనిస్తూ ఉంటాము చాలా మంది ఒకే పాస్వర్డ్ని సంవత్సరాల తరబడి ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది ఆ మోనోటోనస్, అంటే ఆ రిపీటెడ్ యూజ్ ఆఫ్ సింగిల్ ఓన్లీ వన్ పాస్వర్డ్. కొంతకాలానికి ఈ సైబర్ నేరాలు చేసే వాళ్ళకి తొందరగా యాక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా.
0: తప్పకుండా సార్. అది కాకుండా చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళ బర్త్డే, యానివర్సరీలు, పిల్లల బర్త్డేలు, వెహికల్ నెంబర్స్, ఓకే పబ్లిక్కి రెడీగా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెడుతుంటారు. అందులోపల ఇంకొకటి, ఈ మధ్య లోపల ఉన్న ఇబ్బందికరమైన విషయాలు ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మన పర్సనల్ విషయాలన్నీ మనము స్టేటస్ లోపల పెట్టుకుంటాం. మా అబ్బాయి పుట్టినరోజు, ఓకే మా పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నట్టు ఇలాంటి పర్సనల్ మెసేజెస్ చాలా మనం పెడుతుంటాం ఆన్లైన్ లోపల. సో మీ ఫోన్ యాక్సెస్ కానీ ఇది ఎవరికన్నా మీ నెంబర్ స్టేటస్ చూడగలిసిన వాళ్లకు మీ పాస్వర్డ్ తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అది కాకుండా మీ అన్ని అకౌంట్స్కి పెట్టడం వల్ల ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మీ ఒక అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల మీ మాక్సిమం డిఫరెంట్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్కి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
1: కాబట్టి పాస్వర్డ్స్ అనేది ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉండడం ఉత్తమం.
0: అన్నిటికీ వేరే వేరే పాస్వర్డ్స్, ఓకే ఇప్పుడు మీ దగ్గర ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అకౌంట్ కూడా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది, ఓకే రెండింటికి వేరే వేరే పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల దాన్ని హ్యాక్ చేసే పద్ధతి లోపల చాలా కష్టదాయకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు చిన్న విషయం ఏంటి అంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు గృహిణీలందరూ గ్యాస్ కి బంద్ ఉందా, లైట్లు అన్ని ఆఫ్ ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు, ఇల్లు లాక్ ఉందా లేదా అని చెప్పేసి. మన డిజిటల్ మీడియంలో కూడా ఇలానే చెక్ చేసుకోవడం అనేది ఈరోజు కంపల్సరీ అయిపోయింది. మన ఎందుకంటే అది మనం పట్టుకొని తిరుగుతూ ఉంటాము, మనకు తెలియకుండా ఫోన్ ఎప్పుడు హ్యాక్ అవుతుంది అనేది తెలియదు. సో ఇలాంటిది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేసుకుంటే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం లోపల మనము చాలా బెటర్ సిచ్యువేషన్ లోపల ఉంటాము. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అనేది మనకు 80-90% సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
1: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీను, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ మన పిల్లలు కానీ మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మెయిల్ చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
0: తప్పకుండా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ ఆనందకృష్ణ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాల గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: హలో, మేము

0: డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
0: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో కమల్ హాసన్, పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం వినండి. చిత్రం మరో చరిత్ర.

ఇప్పుడు వినండి, ఏఆర్ రహమాన్ సంగీత సారథ్యంలో ఉన్నికృష్ణన్ సుజాత గానం చేసిన ఏఎం రత్నం గీతం, చిత్రం జీన్స్.

మీరింతవరకు శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారి వీణావాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 1వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ నిర్వహిస్తోంది. కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085232 2324085353 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం. ప్రకటన విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 9:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల స్థాయిలో నిర్మించేలా మహారాష్ట్రను ఒప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. అలాగే పాల్బూర్ రంగారెడ్డి, డిండి, సీతారామసాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులివ్వాలని, సమ్మక్క సాగర్ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఈ ఖరీఫ్లో పప్పుధాన్యాల సాగు 36% వృద్ధితో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబీ సదస్సులో మాట్లాడుతూ క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44% పునరుద్ధరించాలని కోరారు. దీనిపై పామ్ ఆయిల్ ధరలు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ వేస్తామని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. బీసీ, ఈబీసీ విద్యార్థులు విదేశాల్లో మాస్టర్స్, డాక్టరేట్ చదివేందుకు ఉద్దేశించిన మహాత్మా జ్యోతిబాపులే ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం 15 అక్టోబర్ వరకు పొడిగించింది. ఫాల్ సెషన్ కోసం ఈ అవకాశం కల్పించినట్టు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెఫ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్దతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. సేవా సంకల్ప్, జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంసీఏ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు 10వ తేదీ వరకు పొడిగించినట్టు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలని, డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరని తెలిపారు అధికారులు. ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీలో భారత్కు మరో స్వర్ణం దక్కింది. బృంద విభాగంలో జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతికత్రయం ఫైనల్లో చైనాను ఓడించి స్వర్ణం దక్కించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: కార్యక్రమంలో ముందుగా వినండి. గుణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన వెన్నెలకంటి గీతం.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నీకు
2: నీకు
1: నే
2: రాసే
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అనరా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:10 కావస్తోంది. ఢిల్లీ కేంద్రం నుండి భారతీయ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక ధారావాహిక ప్రసార పరంపరలో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు.

आप सुन रहे हैं दिल के तराने, गाने नए पुराने, FM रेनबो 102.6 पर।

0: 30 सितंबर हो गई है आज, लेकिन घबराने की कोई बात नहीं, अभी भी हमारे पास 92 डेज बचे हुए हैं। आपको एक बार फिर से ये कहते हुए कि आपका आज का दिन बहुत अच्छा बीतने वाला है, आप हमारे साथ बने रहिए आकाशवाणी दिल्ली की।
1: आकाशवाणी हैदराबाद केंद्रम, मीरింతవరకు భారతీయ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక ధారావాహిక ప్రసార పరంపరలో అందించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. రుద్రవీణ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా

0: మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు.
2: పోలీస్
3: మిస్ సీమా,
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: RBI అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: విశ్వనాథన్ సన్స్ చిత్రం నుండి సుభాషిణి గానం చేసిన రామజోగేశాస్త్రి గీతం వినండి. సంగీతం జీవి ప్రకాష్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్ యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలో అవకాశాలు పరిశీలించాలని కోరారు. స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నేతృత్వంలో బృందం జర్మనీలో పర్యటిస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్లో జరిగిన నవజాత శిశువుల అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్తో హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ నెల 24న రిమ్స్ను సందర్శించినప్పుడు చేపట్టిన పరిశీలనలు, బాధిత కుటుంబాలతో జరిపిన సంభాషణలు, చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి రాష్ట కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతదయాకర్ రెడ్డి సభ్యులు వివరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2026 సంవత్సరాన్ని భారత నావికాదళానికి ఒక చారిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ధ నౌకలు నౌకాదళంలో ప్రవేశపెట్టడానికి లేదా అధికారికంగా సేవలకు తీసుకురావడానికి ప్రణాళికలున్నాయని తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత నౌకాదళం ద్వివార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ ఎడిషన్లో ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్లో బుద్గాం జిల్లా ఎత్తైన ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భద్రతా దళాలతో జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తే లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ ముసాగా భావిస్తున్నారు. తదుపరి సమాచారం అందే సమయానికి ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఉరుములతో కూడిన మెరుపులు, ఎదురుగాలు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలు గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దీన్ని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు, అర్థం చేసుకోబడ్డంలో శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. గుడుంబా శంకర్ చిత్రం నుండి మల్లికార్జున్ ప్రేమ్జీ గానం చేసిన సిరివెన్నెల గీతం విన్నారు.

జీవి ప్రకాష్ సంగీత సారథ్యంలో రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి గానం చేసిన రామజోగేశాస్త్రి గీతం వినండి. చిత్రం అమరన్.

రావోయి చందమామ చిత్రం నుండి బాలు చిత్ర గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం మణిశర్మ, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్తికేయ చిత్రం నుండి పాట వినండి. పాడినవారు నరేష్ అయ్యర్, రచన కృష్ణ చైతన్య, సంగీతం శేఖర్ చంద్ర.

ఖుషీ చిత్రం నుండి సిట్ శ్రీరామ్ చిన్మయి గానం చేసిన శివ నిర్వాణ గీతం వినండి. సంగీతం హేషామ్ అబ్దుల్.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం నుండి కార్తీక్ గాయత్రి గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం యువాన్ శంకర్ రాజా.

చిత్రసీమ వింటున్నారు ఆమిగోస్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి చరణ్, సమీరా భరద్వాజ్ గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం గిబ్రాన్.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 1వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ నిర్వహిస్తోంది. కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085 2 2324085 3 ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం. ప్రకటన విన్నారు. అలా వైకుంఠపురం చిత్రం నుండి అనురాగ్ కుల్.

0: కర్ణి మాంగ్లి గానం చేసిన కాసర్ల శ్యామ్ గీతం వినండి. సంగీతం ఎస్ఎస్ థామన్.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
3: ఆ బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
3: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా, గబని నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా,
1: ఆ
3: ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీకి రాజ్యాంగంపై నమ్మకం లేకపోవడం వల్లే దళితులపై వివక్ష కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరం నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం ఖండించారు. బీజేపీ పాలనలో ఎస్సీ ఎస్టీలను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం సయ్యద్ ముజావర్పేటలో ప్రతిరోజు దాదాపు 60,000 మంది విద్యార్థులకు పోషకాహారం అందించే భారీ కేంద్రీకృత వంటశాల సిద్దమవుతోంది. మరో 100 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ 9 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు అందించింది. మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యకులు రామచంద్రరావు ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో పలు కాలనీలు జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేసరి మండలం కుందనపల్లిలో చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలు హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారులు విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈరోజు అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పాడ్కాస్టుల శక్తిని, ఆడియో మాధ్యమ ప్రాముఖ్యతను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2014లో అమెరికాలో నేషనల్ పాడ్కాస్ట్ డేగా ప్రారంభమైన ఈ వేడుక అంతర్జాతీయ భాగస్వామ్యం పెరగడంతో 2015 నుంచి అంతర్జాతీయ దినోత్సవంగా మారింది. పాడ్కాస్టర్లు, శ్రోతలు, పాడ్కాస్ట్ రంగ నిపుణులు ఈ సందర్భంగా అనుభవాలు పంచుకుంటారు. ఆసియా క్రీడల్లో భారత్ కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో మరో స్వర్ణం సాధించింది. తెలంగాణకు చెందిన సికితారావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి సంగీతం వింటారు. ముందుగా వినండి. నిత్య పూజలివిగో కరహర ప్రియ రాగం ఆదితాళంలో అన్నమాచార్య కీర్తన. గాత్రం శ్రీ కె సీతయ్యాచార్యులు. వయలిన్ సహకారం శ్రీ పి కౌండిన్య. మృదంగం శ్రీ పి జయభాస్కర్.

శ్రీ కె సీతయ్యాచార్యులు గారి గాత్రంలో మరొక భక్తిగీతం విందాం. స్మరవారం వారం బహుదారి రాగం ఆదితాళంలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గీతం.

ఇంతవరకు శ్రీ కె సీతయ్యాచార్యులు గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 1వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్

0400 జతచేసి 2324052 2324085353 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి, కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం. ఈ గురువారం 1వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రకటన విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జయశ్రీ గాయత్రి లావణ్య గానం చేసిన ఒక భక్తి గీతం విందాం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, కొంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో akashavani.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం.

0: ఆకాశవాణి.
1: ఇంతవరకు భక్తి సంగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో శ్రీ భాయ్లాల్ బరూత్ గారి వేణువాద్యం వింటారు.

మీరింతవరకు భాయ్లాల్ బరూత్ గారి వేణువాద్యం విన్నారు. ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 12 గంటలు కావస్తోంది. ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 406 పాయింట్ మీటర్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు అని మనం విన్నాం, చదివాం కూడా. అటువంటి మహానుభావులైన ఎందరో సామాన్యులు, వారి జీవనగాథ, వారు ఈ సమాజానికి చేసినటువంటి సేవలకు గాను భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డులైతే ప్రదానం చేసింది. అటువంటి పద్మ అవార్డులు గ్రహీతులైనటువంటి అసామాన్యుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి పాట తర్వాత ఫ్రమ్ ద మూవీ కుబేరా.

మనమైతే అసామాన్యులైనటువంటి పద్మశ్రీ అవార్డుల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందినటువంటి రామయ్య, అదేనండి మనం ఎంతో ప్రేమగా పిలుచుకునేటువంటి వనజీవి రామయ్య గారి గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పర్యావరణవేత్తగా, సామాజిక కార్యకర్తగా జీవితాంతం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కోసం అంకితమయ్యారు వారు. ఖాళీ భూములు, రోడ్ల పక్కన, ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల

0: ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా 2017లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందన్నమాట. ఆయన జీవితం కథ పర్యావరణం పరిరక్షణ సందేశంగా పాఠశాల పాఠ్యాంశాలను చేర్చారన్నమాట. ప్రస్తుతం అభివృద్ధి పేరిట నగరాలు కాంక్రీట్లు జంగల్గా మారిపోతున్నాయి. తమ అవసరాల కోసం పచ్చని చెట్లను నరికేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కట్టేస్తున్నారు. అందరూ చెట్లను నరికి ప్రకృతిని నాశనం చేసేవారు అన్నమాట. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకునేవారు చాలా తక్కువ మంది కనిపిస్తారు. అటువంటి తక్కువ మందిలో మన వనజీవి రామయ్య గారు కూడా అన్నమాట. మన తన జీవితాంతం మొక్కలు నాటేందుకే దారపోసిన ప్రకృతి ప్రేమికుడి వారు. సమాజ హితం కోసం భావితరాలను మంచి పర్యావరణాన్ని అందించాలన్న సద్భావన కలిగిన గొప్ప వ్యక్తి వారు. ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు మొక్కలు నాటుతూనే ఉన్నారు. జీవిత చరమాంకంలో కూడా ఆరోగ్యం సహకరించుకున్న వెనుకడుగు వేయలేదు. ఒక్కడే 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. తన పేరునే వనజీవిగా మార్చుకున్నారు వారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తానమాట. వారికి ఒకసారి మొక్కలు నాటుతున్న క్రమంలో ఒక దగ్గర యాక్సిడెంట్ అయిందనమాట రోడ్డు మీద. అప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు ఒక డీసీఎం వచ్చేసి తన వెహికల్లో మొక్కలు నాటుతున్నప్పుడు కొట్టేసిందనమాట. అప్పుడు ఎవరైనా కూడా ఏమనుకుంటారు, ఒక చిన్న శిక్ష విధించాలో లేకపోతే కోర్టుకి వేయాలో పోలీసులు కేసు పెట్టాలో అంటారు. కానీ ఒక వినూత్నమైనటువంటి శిక్ష విధించారు రామయ్య గారు. ఆ డ్రైవర్ ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వారిని 100 మొక్కలు నాటి ఛాలెంజ్ అయితే ఇచ్చారనమాట. నిజంగా చూడండి, అక్కడ కూడా తన యొక్క నిబద్ధతను చాటుకున్నారు అలా. సో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రకృతి మీద ప్రేమతో మనం మన యొక్క పర్యావరణానికి మనం ఏమిచ్చామనేది కాకుండా, మనకి ఏది ఇచ్చింది అనేది కాకుండా, మనం మొక్కలు నాటుతూ మనం పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మనం వారి నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వారు మన ముందు సజీవంగా లేకపోయినా కూడా వారు నాటినటువంటి కోట్లాది మొక్కలు అటు ప్రకృతికి ఇటు మనకు ఎంతో ఉపయోగపడుతుంటాయి. నిజంగా వారి కృషి మాటల్లో చెప్పలేనిది. మనం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతికి మన వంతు సాయంగా మొక్కలు నాటాలి, అందరితో నాటించాలన్నమాట. అప్పుడే ప్రకృతి మంచిగా ఉంటుంది. సమయానికి వర్షాలు పడి ప్రకృతిలో కూడా మనకు అన్ని జీవరాశులు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా మంచిగా అన్ని దొరుకుతాయన్నమాట. అటువంటి వాటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది రామయ్య గారి స్ఫూర్తితో. ఇంకొక వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ఒక కమర్షియల్ స్పాట్ తర్వాత.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మనమైతే అసామాన్యులైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి అయితే తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలోని దట్టమైన అడవుల్లో 4 దశాబ్దాలకు పైగా నిరంతరం పర్యటిస్తూ గిరిజన బాలికల విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు డాక్టర్ బుద్రి తాటి. అక్కడి ప్రజలు వారిని ఆప్యాయంగా బడిదీది, బస్తర్ దీది అని కూడా పిలుచుకుంటారనమాట. ఆమె సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2026లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సెప్టెంబర్ 15 1966లో బస్తర్ జిల్లా దంతెవాడలోని హిరానార్ అనే ఒక నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించారు వారు. రోడ్డు సదుపాయాలు, విద్యుత్ వెలుగులు, కనీస వైద్య సదుపాయాలు లేని ఆ దండకార్యం లోయల్లోనే వారి బాల్యం అంతా గడిచింది. 6 ఏళ్ల వయసులోనే ఆమె గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు వారి తల్లిదండ్రులు. అక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో సమాజంలో గిరిజనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను, అక్షరాస్యత లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి దోపిడీ కళ్ళారా చూశారన్నమాట. ఆ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వారి హృదయాల్లో సేవా నిరతిని రగిలించాయి. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే సామాజిక సేవ వైపు అడుగులు వేశారు. ఆ తర్వాత జనవరి 1984లో అఖిల భారత వనవాసి కళ్యాణ ఆశ్రమంలో చేరి వారి జీవితాన్ని పూర్తిగా గిరిజన సమాజ శ్రేయస్సుకి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారంట. చూడండి, ఒక డెడికేటెడ్ సర్వీస్ లాగా ఎలా ఉన్న పరిస్థితుల్ని మనం నెస్సిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటాం కదా. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట మనకు.

1980 ఒక దశకంలో బస్తర్ ప్రాంతంలో పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉండేవన్నమాట. తీవ్రమైనటువంటి అంతర్గత సంక్షోభం అవ్వచ్చు, భౌగోళిక ప్రయాసాల వల్ల ప్రభుత్వం యంత్రాంగం కానీ ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ లోపలికి గ్రామాల్లోకి వెళ్ళడానికి వెనుకాడుతుండేవి. అటువంటి సమయంలో ఆమె ఒక విభిన్నమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. 1986 నుండి బస్తర్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఒంటరిగా కాలినడకన పర్యటించడం ప్రారంభించారు. రహదారులు లేని కాలినడకన మాత్రమే వెళ్ళగలిగే 570కి పైగా సుదూర గిరిజన గ్రామాలను వారు అంగుళం అంగుళం చుట్టి వచ్చారన్నమాట. అధికారులు లేదా స్వచ్ఛంద సంస్థల సాయం కోసం ఎదురు చూడకుండా ఆమె స్వయంగా గిరిజన గుడారాల తలుపు తట్టి వారి కుటుంబాల్లో ఒకరిగా కలిసిపోయారు. గిరిజన ప్రాంతాల్లో బాలికలకు చదువు చెప్పించడం అనేది ఒక అసాధ్యమైన స్వప్నంగా ఉండేదన్నమాట. సుదూర ప్రాంతాల్లో పాఠశాలలు ఉండడం, పేదరికం, ఆడపిల్లలను ఇంటి పనులకే పరిమితం చేసే సామాజిక అపోహలు ఏవైతే ఉన్నాయో బాలికల విద్యకు పెద్ద అడ్డంకిగా మారాయని చెప్పేసి వారు చెప్పారన్నమాట. ఆమె ప్రతి గుడానికి వెళ్ళి తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ యొక్క వాల్యూని వివరించే క్రమంలో కూడా వారికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అటువంటి మాటలతోనే ఒక అవగాహన కల్పించడం ఒక మాటలతోనే కాదు అని నిరూపించి పిల్లలు చదువుకోవడానికి తగిన నివాస వసతి కల్పించాలని గ్రహించారన్నమాట. ఆ ఆలోచన నుంచే గిరిజన బాలికల కోసం ఆశ్రమ వసతి గృహాలకు పునాది పడింది. 1990 బార్సూర్లో కేవలం 11 గిరిజన బాలికలతో మొదటి ఆశ్రమ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో అనేక శ్రమలు కోర్చి హౌరనార్లో ఉచిత వసతి గృహాన్ని నిర్మించారన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క హాస్టల్లో 50 గిరిజన బాలికలు ఉచితంగా నివసిస్తూ విద్యనభ్యసిస్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎడ్యుకేషన్ అనేది ఒక మాటలతో చెప్పిన వాల్యూగా కాకుండా నిజంగా ఒక రియల్ ప్రాక్టికల్ వేలో ఎలా చూపించారని మేడం అయితే నిరూపించి చూపించారన్నమాట. గిరిజన మహిళల్లో ఆరోగ్య సృహ పెంచడం, మాతా శిశు మరణాలను అరికట్టడం కోసం ఆమె విస్తృతంగా ప్రసారం చేశారు. గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం, పరిశుభ్రతపై అక్కడ మహిళలకు నిరంతరం అవగాహన కల్పించారన్నమాట. దీనికి తోడు గిరిజన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. చేతి వృత్తులు, చిన్నపాటి స్వయం ఉపాధి శిక్షకుల ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపారు. తర్వాత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు పనిచేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురైనప్పటికీ ఏనాడు వారు సంకల్పాన్ని మాత్రం విడవలేదు అన్నమాట. 4 దశాబ్దాలకు పైగా ప్రచార ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా వారు చేసినటువంటి సేవలకు భారత ప్రభుత్వం అత్యున్నత గుర్తింపునిచ్చింది. ఈ ఏడాది May 25 న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వైభవంగా జరిగినటువంటి కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు మన బస్తర్ దీది అన్నమాట. ఈ యొక్క గౌరవం కేవలం నాకు దక్కింది కాదు, దండకారణంలో మార్పు కోసం నిరంతరం తప్పించే ప్రతి ఒక్కరిది అని వారు చెప్పినటువంటి ఆ యొక్క మాట ఏదైతే ఉందో అది సామాన్యతను నిరూపించారన్నమాట. ఆ మాట ద్వారా మార్పు అనేది సుదీర్ఘ ఉపన్యాసాలలో కాకుండా నిరంతర శ్రమలోనే ఉంటుందని వారు నిరూపించి చూపించారన్నమాట. ఇటువంటి ఇంకొక స్టోరీ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒక మంచి పాట తర్వాత.

ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కర్ణాటకలోని చిన్న కొరలి గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన అంకే కొడుకు కాలేజీలో ఉండగా ప్రొఫెసర్ అనంతరం ఏదైనా ఒక మంచి అలవాటు నేర్చుకోమని చెప్పారట. పుస్తకాలంటే ఎంతో ఇష్టం కాబట్టి అంకే కొడు వాటిని సేకరణే హాబీగా చేసుకున్నారన్నమాట. ఇంతింతై అన్నట్లుగా ఆయనతో పాటు పెరిగిన ఆ అలవాటు ఒక పెద్ద గ్రంథాలయానికి ఆయనను సొంతదారం చేసింది. మాండ్యా జిల్లాలోని అరలహల్లి గ్రామంలో ఉన్న ఆయన ఇంటినే సందర్శన కేంద్రంగా మలిచింది అన్నమాట. దేశ విదేశాల్లో పేరు తెచ్చిపెట్టింది. ప్రముఖులతో ప్రశంసలతో పాటు వారికి భారత ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారాన్ని అందించేటట్టు కూడా చేసింది అన్నమాట. ఇక్కడ చూడండి, మంచి ఒక హాబీ అనేది దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి మనకు స్వీకరించే సామాన్యులు స్వీకరించినటువంటి ఒక పురస్కారాన్ని స్వీకరించడానికి అయితే అవకాశంగా తోడ్పడింది అన్నమాట. మనం ఇక్కడ నుంచి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా తీసుకోవచ్చు. అంకే కూడా తల్లిదండ్రులు మరి కూడా నింగమ్మ ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు పుస్తకాల కొరత సమస్యను అనుభవించారు ఆయన. ఇందాక చెప్పినట్టు నెస్సిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు ఇక్కడ కూడా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయో దాని ద్వారానే ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చారనమాట. వారు బస్ కండక్టర్గా ఉద్యోగం చేస్తూ పుస్తక సేకరణ మొదలుపెట్టారనమాట. ఎంఏ పట్టా పుచ్చుకొని 30 ఏళ్ల పాటు షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేశారు. వయసుతో పాటు ఆయన అభిరుచి కూడా పెరిగిందే కానీ తగ్గలేదు. గత 50 ఏళ్లలో ఆయన 20 లక్షల పుస్తకాలను, 25 వేల పోస్టల్ స్టాంపులను, 100 దేశాలకు సంబంధించినటువంటి నాణ్యాలను సేకరించారనమాట. ఇలా గుట్టలు గుట్టలుగా పడుకున్న పుస్తకాలను అన్నీ ఒక లైబ్రరీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సదానంద గౌడ కుమారస్వామి ఆర్థిక సహాయం కూడా అందించారనమాట. భవనమంతా పుస్తకాల్లో కేటాయించి ఒక మూలన కాస్త చోట్లో సర్దుకుని నివసిస్తున్నటువంటి అంకే గౌడ కుటుంబం ఎందరో విద్యార్థులకు, పరిశోధకులకు ఉచితంగా వాటిని చదువుకునే అవకాశం ఇచ్చిందనమాట. అక్కడ లైబ్రరీ ద్వారా మనకు ఎన్నో నేర్చుకోవచ్చు. పుస్తకాలని ప్రేమగా స్వీకరించినటువంటి ఆ వ్యక్తి మనకు ఎంతో ఆదర్శం అనమాట. అలా మనం వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం పుస్తక సంపదను పరిరక్షించడానికి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇది ఇవాళ ఓ అనే కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం మరి యొక్క స్ఫూర్తిదాయక విషయాలతో.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషామక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నషామక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికాదళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ధనౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్దనౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

0: పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహాలో జరిగిన ఖతార్ బిజినెస్మెన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డ్ స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్ధతతో నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్ట్రస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశు పోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President Turkiye during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.
0: Akashvani vartalu vintunnaru. Marini updates kosam Hyderabad pranthi vartha vibhagam X handle @AIRnews_HVD ni follow avandi. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమావేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. September 29 to October 5 అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోల్లో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. భారత్లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ September 18 రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి

0: ప్రవాహాలకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవుళ్లను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్క్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3-4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిస్తాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా, తెలంగాణకు చెందిన చికితరావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడగడపై విజయం సాధించి సెమీఫైనల్కి వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలు చోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7200 గజాల ప్రజావసారాల స్థలాలను హైడ్రా కాపాడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
1: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్

0: రెడ్డి మరి కొద్దిసేపట్లో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండటంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొదటి కరీంనగర్ నూతన సమీకృత జిల్లా సముదాయాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 1,124.82 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 28.62 కోట్లతో జిల్లాలో చేపడుతున్న 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులకు UIDF పబ్లిక్ హెల్త్ స్కీమ్ కింద 180 కోట్లతో చేపడుతున్న పనులను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను 210 కోట్లతో చేపడుతున్న వరద మురుగునీటి కాలువ నిర్మాణం, ఇలా వివిధ రకాల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి 4:30 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అదే హెలికాప్టర్ లో సిరిసిల్లలో పర్యటిస్తారు.
1: కరీంనగర్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు.
2: రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. VIP భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక దృష్టి సారించారు. సాయంత్రం 4:50 సిరిసిల్ల పట్టణంలోని కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 5 గంటల నుండి CM కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సిరిసిల్ల అంబేద్కర్ కూడలి నుంచి రగుడులోని బహిరంగ సభ నిర్వహించనున్న ప్రాంగణం వరకు ర్యాలీలో పాల్గొననున్నారు. బహిరంగ సభ వేదిక పక్కన ఏర్పాటు చేసిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.
1: జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆర్చరీ కాంపౌండింగ్ ఈవెంట్, ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆనిమత్యం చికితారావుకు రాష్ట క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. చికితా తండ్రి శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణ పతకాలు సాధించి 2028 లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ కు అర్హత సాధించిన చికితారావు తెలంగాణ క్రీడాకారులందరికీ గర్వంగా ఆదర్శంగా నిలబడాలని మంత్రి ఆకాంక్షించారు. పంటలు ఎండిపోవడానికి కారణమై కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన రైతులను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవడమే పర్యటన ఉద్దేశమని అన్నారు. నల్గొండలో జరిగిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని చేపట్టినట్లు తెలియజేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ఆయన సేవ, స్వచ్ఛత ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. మోదీ స్ఫూర్తితో కార్యకర్తలు సమాజ దేశసేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. శంషాబాద్ నుండి విజయవాడ బయలుదేరిన 591 ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ATCకి సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమై విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా కిందకు దించారు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ చేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో 100 ఎకరాలను పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిరిసిల్లలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరు కాకపోతే జరిమానా విధిస్తామని మహిళా సంఘాలను బెదిరించడం కాంగ్రెస్ నిరంకుశత్వ పరాకష్ట అని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. స్వచ్ఛందంగా జనం రారని తెలిసి సభలో పరువు పోతుందనే భయంతోనే వీవోఏ ద్వారా హుకుం జారీ చేయించారని ఆరోపించారు. రాష్టంలో ప్రజాపాలన సాగుతోందా లేక నిజాం రజాకర్ల ఫత్వా పాలన సాగుతోందని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్ క్యాంపస్లోని ఆడిటోరియంలో జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలియజేశారు. ఈరోజు బేగంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారని తెలియజేశారు. ఈ ఏడాది

0: మొత్తం 36,145 మంది అభ్యర్థులు డిగ్రీలు సర్టిఫికేట్లు అందుకోనున్నారని ప్రఖ్యాత నిర్మాత బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో నేతృత్వంలోని అసెంబ్లీ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. అక్కడి భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్, తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలియజేశారు. యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలోని అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్టంలో వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్బాబు ఆరోపించారు. నియోజకవర్గంలోని కౌటల్ల మండలంలో పలు సబ్స్టేషన్లను సందర్శించి లాగ్ బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: తప్పకుండా 12 గంటలకు కాకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా సరఫరాను పునరుద్ధరించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇటు గృహావసరాలకు, అటు వ్యవసాయ అవసరాలు 12 గంటలు నిరంతరాయంగా వారి వారికి విద్యుత్ సప్లై చేస్తేనే అటు వరి కానివ్వండి, మిర్చిని కానీ కాపాడుకునే పరిస్థితి ఉందని తెలియజేస్తూ కోరుతున్నా.
0: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలను గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దీనిని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు అర్థం చేసుకోబడటంలోని శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్ఐఆర్, రీసర్వే, సాధుబైనామా, 22A, భూభారతి, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కోర్టు కేసులు, ఇసుక, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 45 రోజుల ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్, ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. పోలీసు రిక్రూట్మెంట్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. హనుమకొండ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. డీఆర్డీఏ, సెర్ప్ స్త్రీనిధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలుచోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు,
1: పంట సాగు, ఇంటి బాగు,
0: చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చింత
3: లేదిక, మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: శ్రోతలకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో తృతీయ మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాము. ఈరోజు మేము తీసుకున్న అంశం నాబార్డ్. అనగనగా రామాపురం అనే గ్రామంలో నాబార్డ్ అమలు చేయబడుచున్నది. ఇందులోని పాత్రలు: మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు సీతగా, సిహెచ్ అక్షయ, మహిళా రైతు రమ్యగా, ఎన్ మహేశ్వరి, గ్రామ యువకురాలు రవళికగా, వైష్ణవి, నాబార్డ్ అధికారిణి శ్రావణిగా, బి సుష్మిత, బ్యాంక్ అధికారి లక్ష్మణ్గా, అబ్దుల్ ఓయేజ్. మహిళా రైతు మరియు గ్రామ యువకురాలి మధ్య సంభాషణ.
1: అమ్మా నమస్కారం.
2: నమస్కారం.
1: బాగున్నారా?
2: బాగున్నాను. మీరెలా ఉన్నారు?
1: నేను బాగానే ఉన్నాను, కానీ నా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు.
2: ఎందుకు రమ్య, ఏమైంది?
1: ఏం చెప్పను అమ్మా, వర్షాలు లేక సమయానికి ఎరువులు సరిగ్గా చేతికి అందక ఈసారి పంట దిగుబడి తక్కువ వచ్చింది.
2: రమ్య, ఎలాగో మధ్యాహ్నం గ్రామ సమావేశం ఉంది కదా, అందులో కొన్ని పథకాల గురించి వివరించబోతున్నారు, కావున నువ్వు అక్కడికి వస్తే నీ సమస్యకు ఏమైనా పరిష్కారం లభిస్తుంది.
1: సీన్ 1, గ్రామ సమావేశం. మన వ్యవసాయానికి సరైన మద్దతు లేక ఇబ్బందులు పడుతున్నాం.
3: మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి.
2: కొన్ని పథకాలు ఉన్నాయట, వాటి గురించి తెలుసుకోవాలి.
4: బ్యాంక్ ద్వారా నాబార్డ్ సహాయం అందుతుంది.
0: నేను నాబార్డ్ అధికారి, మీకు ఈ పథకం గురించి పూర్తి వివరాలు చెబుతాను.
2: నాబార్డ్ అంటే ఏమిటి మేడం?
0: నాబార్డ్ అంటే జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్.
2: ఈ బ్యాంక్ గురించి వివరించగలరా మేడం?
1: ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది మేడం?
0: ఈ పథకం పలు విధాలుగా రైతుల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఈ పథకం ద్వారా రైతులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు, వ్యవసాయ సదుపాయాల నిర్మాణం మరియు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కు సహాయం అందిస్తుంది.
1: అద్భుతం మేడం. నేను కూడా నా చిన్న వ్యవసాయ వ్యాపారం కోసం నాబార్డ్ సహాయం పొందాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఎలాంటి అనువైన పథకాలు ఉన్నాయి మేడం?
0: మీరు రుణ సౌకర్యాలు మరియు ఉత్పత్తిదారులు కంపెనీ అనే రెండు ప్రధాన పథకాల్లో దరఖాస్తు చేయవచ్చు.
3: మహిళలకు కూడా రుణ సౌకర్యాలు అవకాశం ఉందా మేడం?
0: ఖచ్చితంగా ఉంది.
3: ఈ పథకం మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది మేడం?
0: స్వయం సహాయక సంఘాలు తక్కువ వడ్డీ రుణాలు, ఆర్థిక సుస్థిరత, వ్యాపార ప్రారంభం, ఆర్థిక అవగాహన, ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
3: అవునా మేడం?
1: పంట రుణాల గురించి చెప్పండి సార్.
4: బ్యాంకులు నాబార్డ్ మద్దతుతో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుంది.
0: పంట సాగు, సాగునీరు, పరికరాల కోసం రుణాలు లభిస్తాయి.
2: తిరిగి చెల్లింపు ఎలా ఉంటుంది సార్?
4: పంట కాలానికి అనుగుణంగా ఉంటుంది.
3: ఈ రుణాల ద్వారా మా స్వయం సహాయక సంఘాలకు ఏమిటి లాభం?
0: స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ప్రోగ్రామ్ నాబార్డ్ ముఖ్య పథకం.
4: మీరు మీ ఆదాయం పొదుపు ఆధారంగా రుణం వస్తుంది.
3: మేము రుణాల సహాయంతో వ్యాపారం ప్రారంభించవచ్చా మేడం?
0: అవును, చిన్ని పరిశ్రమలు ప్రారంభించవచ్చు.
3: అవునా మేడం, తప్పకుండా నేను ప్రారంభిస్తాను.
2: మహిళలకు కూడా ప్రత్యేక పథకాలు ఉన్నాయా మేడం?
0: మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ రుణాలు ఉన్నాయి.
2: కుట్టు మిషన్ యూనిట్ పెట్టవచ్చా సార్?
4: అవును, దానికి బ్యాంక్ కూడా సహకరిస్తుంది.
1: ఇది మంచి విషయం మేడం.
2: యువత అభివృద్ధి కోసం ఏవైనా పథకాలు ఉన్నాయా మేడం?
0: స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు ఉన్నాయి.
4: అగ్రి స్టార్టప్ కు రుణ సహాయం అందిస్తుంది.
2: నేను డైరీ ఫారం పెట్టాలనుకుంటున్నాను, మరి దానికి ఏవైనా పథకాల ద్వారా సహాయం లభిస్తుందా మేడం?
0: నాబార్డ్ సహాయం లభిస్తుంది.
2: అవునా మేడం, ధన్యవాదాలు.
1: పశు పోషణకు కూడా ఏమైనా రుణాలు ఉన్నాయా మేడం?
0: డైరీ యూనిట్లకు ప్రత్యేక పథకాలు ఉన్నాయి.
4: పశువులు కొనడానికి కూడా రుణం ఇస్తాం.
3: ఈ నాబార్డ్ పథకంలో మహిళలకు కూడా ఏవైనా రుణాలు ఇస్తారా మేడం?
2: గ్రామంలో చిన్న చిన్న పారిశ్రమలకు ఈ పథకం ద్వారా ఏమైనా సహాయం లభిస్తుందా మేడం?

0: అవును, ఈ పథకం ద్వారా హస్తకళలు లాంటి పరిశ్రమలకు సహాయం లభిస్తుంది.
1: ఈ పథకం ద్వారా గ్రామానికి ఎలాంటి ఉపాధి సహాయం లభిస్తుంది?
0: ఈ పథకాల ద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుంది.
1: మా గ్రామంలో నీటి సమస్య కూడా ఉంది. ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందా మేడం?
0: చెరువులు, బోర్లు అభివృద్ధికి నాబార్డ్ నిధుల సహాయం అందుతుంది.
2: ఇది బ్యాంక్ ద్వారా అమలు చేయబడుతుంది.
0: ఈ నిధుల సహాయంతో పంట దిగుబడి పెరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది.
3: మా గ్రామంలో రోడ్లు మరియు గోదాముల సమస్య కూడా ఉన్నాయి.
0: అవునా, మరి మీరు ఏమైనా పరిష్కారం ఆలోచించారా?
3: ఒకసారి మేము మా గ్రామ పెద్దలతో చర్చ చేశాము, కానీ మాకు ఎలాంటి పరిష్కారం లభించలేదు.
0: అవునా, కానీ ఇలాంటి సమస్యలకు కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులు లభిస్తాయి.
1: అవును, మీరు మాకు మంచి మాట చెప్పారు. దీని వలన పంట నిల్వ కూడా సులభమవుతుంది.
3: అవును మేడం, ధన్యవాదాలు.
4: మేడం, మీరు యువత అభివృద్ధి కోసం శిక్షణ లభిస్తుందని చెప్పారు కదా, మరి ఈ శిక్షణ ఎక్కడ లభిస్తుంది?
0: నాబార్డ్ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తుంది, అవి చాలా వరకు ఉచితం.
2: ఇలాంటి శిక్షణ కేంద్రాలు నిర్వహణకు బ్యాంక్ కూడా సహాయం అందిస్తుంది.
4: అవునా సార్, ధన్యవాదములు.
1: మేడం, ఇన్ని నిధులు మరియు గ్రామాభివృద్ధికి పథకాలు సహాయం చేస్తామని చెప్పారు కదా, మరి సేంద్రీయ వ్యవసాయానికి కూడా ఏమైనా ప్రోత్సాహం లభిస్తుందా మేడం?
0: సహజ వ్యవసాయానికి మేము ప్రోత్సాహం చేస్తాం.
1: అవునా మేడం?
2: ఈ వ్యవసాయానికి అవసరమైన రుణాలు కూడా ఇస్తాం.
3: మేము పండించే సేంద్రీయ పంటలకు మార్కెట్ విలువ ఉంటుందా మేడం?
0: అవును, ఖచ్చితంగా ఉంటుంది. చెప్పాలంటే సేంద్రీయ పంటలకే ఎక్కువ విలువ ఉంటుంది.
1: అవునా మేడం, చాలా మంచిది.
2: మీకు మార్కెట్తో పాటు మీ పంటలకు నిల్వ ఉండడానికి చల్లని నిల్వ కేంద్రం కూడా సహాయం అవుతుంది.
1: సార్, మరి ఇలా చేస్తే మా పంటలకు మంచి ధర వస్తుందా?
2: హా, తప్పకుండా వస్తుంది.
0: వీటి ద్వారా మీ పంటలకు ఆదాయం కూడా పెరుగుతుంది.
4: సార్, మేము ప్రారంభించాలనుకుంటున్న సేంద్రీయ పంటలకు డిజిటల్ లావాదేవీలు ఉంటాయా సార్?
2: హా, ఉంటాయి. బ్యాంక్ ఖాతాలో మొబైల్ బ్యాంకింగ్.
0: అవును, నాబార్డ్ డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తుంది. ఇలా చేస్తే మీకు సులభం అవుతుంది.
1: మేడం, ఇలా చేస్తే మొత్తం గ్రామానికి ఉపయోగపడుతుందా?
0: హా, అవును, సమగ్ర అభివృద్ధి అవుతుంది.
2: ఇలా చేస్తే మహిళలకు, రైతులకు, అందరూ లాభపడతారు. అలాగే బ్యాంక్ మద్దతు కూడా ఉంటుంది.
3: మేడం, ఇవి అన్నిటికీ ఇంతకీ ఎవరెవరు అర్హులు?
0: రైతులు, యువకులు, స్వయం సహాయక బృందం.
3: అయితే ఇది చాలా మంచి విషయం మేడం.
1: సార్, మరి దరఖాస్తు ఎలా చేయాలి?
2: దరఖాస్తు చేయడానికి దగ్గరున్న సమీప బ్యాంకు వెళ్ళాలి. అక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అవసరం.
1: ఇంతకీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటి సార్?
2: ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే వ్యాపారం లేదా పరిశోధన యొక్క లక్ష్యాలు, ప్రగతి మరియు ఫలితం వివరించి వివరానికి పత్రం.
1: అవునా సార్, ధన్యవాదములు.
3: మేడం, ఇలాంటి రిపోర్ట్ రాయడానికి మీరు సహాయం చేస్తారా?
0: హా, తప్పకుండా చేస్తాము.
3: అవునా మేడం, ధన్యవాదాలు.
0: ఇప్పటి వరకు మేము చాలా విషయాలు చర్చించాము కదా, మీకు ఎవరికైనా మేము చర్చించిన వాటిలో కొంచెమైనా లాభమైందా?
3: ఎందుకు కాదు మేడం, మీరు మాకు మరియు మా గ్రామాభివృద్ధి కోసం చాలా మంచి దారులను మాకు చూపెట్టారు.
1: చాలా ధన్యవాదములు మేడం. మీ సమావేశం మరియు మీ మాటల ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. నాబార్డ్ పథకం ద్వారా ఇంత సహాయం పొందవచ్చు అని మీరు మాకు చెప్పిన తర్వాతనే అర్థమైంది. ధన్యవాదములు మేడం మరియు సార్.
0: మొత్తంగా చూస్తే నాబార్డ్ పథకాలు గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు, రైతులకు మరియు స్వయం సహాయానికి సంఘాలకు ఆర్థిక బలాన్ని అందించే ముఖ్యమైన సాధనలు. ఈ పథకాల ద్వారా కేవలం రుణాలు మాత్రమే కాకుండా శిక్షణ, ఉపాధి ప్రోత్సాహం మరియు ఆర్థిక అవగాహన కూడా కల్పించబడుతుంది. ముఖ్యంగా మహిళలు ఆత్మనిర్భంగా నిలబడేందుకు, తమ కుటుంబాల జీవన ప్రయాణాలను మెరుగుపరిచేందుకు నాబార్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా పేదరిక నిర్మూలన దిశగా నాబార్డ్ పథకాలు ఒక బలమైన అడుగుగా నిలుస్తాయి. ధన్యవాదములు.
5: ఈరోజు మనం చేను కబుర్లలో ప్రపంచ హృదయ దినోత్సవం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29 జరుపుకుంటారు. ఈ దినోత్సవంను ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకు

గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. రక్తనాళాల వ్యాధులు, పక్షవాత నివారణ పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన తీసుకురావడం ఇందులోనే ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 15.5 మిలియన్ మరణాలకు గుండె రక్తనాళ వ్యాధికి కారణమవుతోంది. 2030 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 23 మిలియన్లకు చేరవచ్చని అంచనా. మన జీవన విధానంలో చిన్న చిన్న మార్పుల ద్వారా, అంటే ఆహారంలో మార్పులు, సరైన వ్యాయామం, ధూమపానం మానేయడం, ఇటువంటి వాటి వల్ల మనం గుండె జబ్బులను అరికట్టవచ్చు. ప్రపంచ గుండె దినోత్సవం రోజు మీరు మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో అందరికీ తెలియజేసి ఆదర్శంగా ఉండాలనేదే ఉద్దేశం. చరిత్ర. గుండెపోటు, గుండె జబ్బులను నివారించడం కోసం 1946 జెనీవా దేశంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటైంది. 1999 అప్పటి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరిపాడు. అలా 2000 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. 2010 సంవత్సరం వరకు సెప్టెంబర్ నెలలోని ఆఖరి ఆదివారం నిర్వహించబడిన ఈ దినోత్సవం 2011 సంవత్సరం నుంచి సెప్టెంబర్ 29 నిర్వహించబడుతోంది. ప్రపంచ ఆరోగ్య సమాఖ్య మాజీ అధ్యక్షుడు యాంటోనీ ప్రపంచవ్యాప్తంగా హృదయ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన ప్రవేశపెట్టారు. ఆయన ఆలోచనల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో 1999 ప్రపంచ హృదయ దినోత్సవాన్ని స్థాపించారు. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం నాడు హృదయ సంబంధ వ్యాధుల నిర్వహణపై అవగాహన కల్పించే తన లక్ష్యంతో కొనసాగించింది. 2025 సంవత్సరం నాటికి అసంక్రమిత వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలను 25% తగ్గించాలనే ఆలోచనతో ప్రపంచ నాయకులు ఏకమై ఈ లక్ష్యం కోసం చురుకుగా పాల్గొనమని ప్రపంచాన్ని కోరారు. ఫలితంగా సెప్టెంబర్ 29 ప్రపంచ హృదయ దినోత్సవంగా గుర్తించారు. ఈ రోజున 90కి పైగా దేశాలు హృదయ సంబంధ ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి మరియు ప్రజలకు విద్యను అందించడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలు. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి రాకుండా అవగాహన కలిగించడం మొదలైన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రచారం చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా దాదాపు 100 దేశాల్లో 196 కార్డియాలజీ సొసైటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆరోగ్య తనిఖీలు నిర్వహించడం, నడక, పరుగులకు సంబంధించిన ఆటలు ఆడించడం, బహిరంగ చర్చలు, సైన్స్ ఫోరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు, ప్రభుత్వాలు మొదలైనవి గుండె ఆరోగ్యం, ఇతరుల బాధ్యతలను స్వీకరించే కార్యక్రమాల్లో పాల్గొంటాయి. ఈ ప్రచారం ద్వారా అన్ని దేశాల ప్రజలను ఏకం చేసి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ కార్యక్రమాలను నడిపిస్తుంది. భారతదేశంలో రక్తనాళ వ్యాధి భారం. రక్తనాళాల వ్యాధులు, గుండె మరియు రక్తనాళాల రుగ్మతులు, గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి, మెదడు రక్తనాళాల వ్యాధులు, పరిధీయ ధమని వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, డీప్ సిరా థ్రాంబోసిస్ మరియు ఊపిరితిత్తుల్లోని రక్తం గడ్డకట్టడం వంటివి ఉంటాయి. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ప్రపంచ గుండె జబ్బుల భారంలో దాదాపు 70% భారతదేశం ఉంది. రక్తనాళాల పాశ్చాత్య జనాభా కంటే 1 దశాబ్దం ముందుగానే భారతీయులపై దాడి చేశాయి మరియు భారతీయులు గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి రేటును ఎక్కువగా కలిగి ఉన్నారు మరియు గుండెపోటు వంటి ప్రమాద కారకాలు మధుమేహం, రక్తపోటు, ధూమపానం మరియు ఊబకాయం. భారతీయులలో పెరిగిన గుండె రక్తనాళ సంకోచ వ్యాధి ప్రాబల్యంతో సంబంధం కలిగి ఉన్నట్లు నమ్ముతారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు. అధిక రక్తపోటు మరియు అధిక కొవ్వు స్థాయిపై నిఘా ఉంచడం, అధిక సోడియం వినియోగాన్ని పరిమితం చేయడం, తొలి సంకేతాలు మరియు లక్షణాలను అర్థం చేసుకుని ఎలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవడం, నిశ్చల జీవన శైలిని విడిచిపెట్టి శారీరక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా చురుకైన జీవన శైలిని ఎంచుకోవడం, సంప్రదింపులు మరియు అవగాహన కార్యక్రమాల

0: ద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడం, ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, అసంతృప్తి కొవ్వు చిరుతిండికి దూరంగా ఉండడం, ధూమపానం మరియు మద్యపానం మానుకోండి, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోండి, నాణ్యమైన నిద్రను పొందండి. వివిధ దేశాలలో హృదయ సంబంధ వ్యాధుల నిర్వహణపై అవగాహన మరియు మద్దతు వేరువేరుగా ఉంటుంది. పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో గుండె సంరక్షణ అవగాహన మరియు సౌకర్యాలు తగినంతగా అందుబాటులో లేవు. దీనివల్ల ఈ దేశాలలో సంభవించే మొత్తం హృదయ సంబంధ మరణాలలో 75% సంభవిస్తున్నాయి. మానవాళికి సహాయపడటానికి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం మరియు వాటిలో పాల్గొనడం ద్వారా దీనిని మెరుగుపరవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మొత్తం గుండె సంబంధిత మరణాలలో 25% మరియు ప్రతి సంవత్సరం సుమారు 70 లక్షల మరణాలకు కారణమవుతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా ప్రకృతి ఆరోగ్యం కోసం తోడ్పడగలరు. ఒత్తిడి జీవనశైలి గుండెపోటుకు ప్రధాన ప్రమాద కారకాలుగా ఉన్నాయి. వ్యాయామం, ధ్యానం, నాణ్యమైన నిద్ర వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మన జీవన శైలిని మెరుగుపరుచుకొని వీటిని ఎదుర్కోవచ్చు. గుండె మరియు రక్తనాళాల ఆరోగ్యానికి తగిన వ్యాయామాలు. ICMR ప్రకారం ఇద్దరిలో ఒకరు శారీరకంగా చురుకుగా లేరని తేలింది. సాధారణంగా పెద్దవాళ్ళలో బీపీ కంట్రోల్లో ఉండడం కోసం వారంలో 40 నిమిషాల పాటు కనీసం 3 లేదా 4 సార్లు ప్రాణవాయువు లాంటివి చేయాలి. కానీ పారిశ్రామిక వాతావరణంలో ఖాళీ సమయాల్లో చేసే శారీరక కార్యాచరణ వల్ల సామాజిక ఆర్థిక స్థాయి రావడాన్ని గమనించారు. ఆహారం. వయసు పెరిగే కొద్దీ బీపీ వంటి వాటి ప్రభావం లేకపోవడం కోసం ఆహార నియమావళిలో కొన్ని మార్పులు సూచించారు. తాజా పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన పాలు పదార్థాలు, చేపలు, తక్కువ చక్కెర తీసుకోవడం, ఎర్రని మాంసం పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. రక్తనాళాలు మరియు గుండె ఆరోగ్యాన్ని రక్తనాళాల ఆరోగ్యం అని అంటారు. రక్తనాళాల వ్యాధులు అనేవి గుండె మరియు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధుల సమూహం. గుండె రక్తనాళాల సంకోచ వ్యాధి, సెరిబ్రోవాస్కులర్ వ్యాధి, పరిధీయ ధామం వ్యాధి, కీళ్లవాతపు గుండె జబ్బు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు మరియు ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండెపోటులకు మరియు పక్షవాతాలు మొదలైన హృదయ సంబంధ వ్యాధులను అదుపులో ఉంచుకోవడానికి మరియు నిర్వహించడానికి శారీరకంగా దృఢంగా ఉండటం ఒక ముఖ్యమైన మార్గం. ఇది అధిక కొవ్వు, మధుమేహం, అధిక బరువు లేదా ఊబకాయం, కుటుంబంలో హృదయ సంబంధ వ్యాధుల చరిత్ర, ధూమపానం, మద్యపానం వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాద కారకాలకు ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. వ్యాయామం గుండె కండరాలను బలపరుస్తుంది, BMIని అదుపులో ఉంచుతుంది. అధిక కొవ్వు, అధిక రక్త చక్కెర మరియు అధిక రక్తపోటు కారణంగా ధమనాలు దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. ఏరోబిక్ వ్యాయామం. వేగంగా నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం, సైక్లింగ్, టెన్నిస్ ఆడటం మరియు తాడుతో గెంతులు వేయడం వంటి ప్రాణవాయువు వ్యాయామాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల అధిక రక్తపోటు మరియు హృదయ స్పందన రేటు తగ్గుతాయి. ఇది గుండె రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా హృదయ స్పందనను సహాయపడుతుంది. ఇది మధుమేహంను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆరోగ్యకరమైన హృదయానికి సమానం. ఆరోగ్యకరమైన గుండెను చూసుకోవడానికి కొన్ని చిట్కాలు. ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాట్లను పాటించండి. ఇంట్లో వండిన ప్రాథమిక ఆహారాలను తినండి మరియు చిరు ఆహారం తినడం మానుకోండి, ఎందుకంటే అవి గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. కూరగాయలు, తృణధాన్యాలు, ఓట్స్, సోయా ప్రోటీన్లు, గింజలు, పాలు మరియు పెరుగు, గ్రీన్ టీ, పండ్లు, చికెన్ మొదలైన పోషకమైన ఆహారాలు తినండి. శుద్ధి చేసిన కూరగాయలను, నూనెలను నివారించండి. ధూమపానం మరియు అధిక మద్యపానం తీసుకోవడం మానేయండి. శారీరకంగా చురుకుగా ఉండండి, ఒత్తిడి లేకుండా ఉండండి, నీరు పుష్కలంగా తాగండి, తగినంత నిద్ర పొందండి. మీ కుటుంబంలో గుండె జబ్బు చరిత్ర ఉంటే మీ వైద్యునితో మాట్లాడండి. మీకు సూచించిన మందులను సమయానికి తీసుకోండి. ఇంట్లో మీ రక్తపోటును పర్యవేక్షించుకోండి. పొగాకు, సిగరెట్లు, బీడీలు, హుక్కలలో నికోటిన్ మరియు కార్బన్ మోనాక్సైడ్లు విడుదలవుతాయి. ఇది దాని రేటును పెంచడం ద్వారా గుండెకు కష్టతరం చేస్తుంది మరియు రక్తం కూడా గడ్డకడుతుంది. గుండె ఆరోగ్యానికి సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత. ఆరోగ్యకరమైన పళ్ళెంలో పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు మరియు తక్కువ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండాలి. నెయ్యి లేదా నూనెలో వేయించిన ఆహారాన్ని తినడం మానుకోండి. కూరగాయలు, చేపలు లేదా తెల్ల మాంసంతో చేసిన రసములు చాలా పోషకమైనవి మరియు రుచికరమైనవి. క్యాబేజీ, బ్రోకలి, ఆకుకూరలు, అన్ని రకాల బెర్రీలు, వివిధ రకాల బీన్స్, నిమ్మజాతికి చెందిన పండ్లు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలు మీ హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే ఆహారంలోని పీచు పదార్థాలు రక్తాన్ని శుభ్రపరచడానికి మరియు ఫలకం ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడతాయి. మీ గుండెకు హాని కలిగించే ఆహారాలు: అధిక ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు మరియు శుద్ధి చేసిన పిండి పదార్థాలు వినియోగం గుండెపోటు ప్రమాదాన్ని లేదా గుండెపోటును పెంచుతుంది. ఎర్ర మాంసం, తెల్ల అన్నం, పాస్తా, బేక్ చేసిన ఆహారాలు, సోడా, పిజ్జా మీ గుండెకు హాని చేస్తుంది. మీ కొవ్వు స్థాయిలను సురక్షితమైన పరిమితిలో ఉంచండి. విన్నారు కథ శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
1: ఎల్నినో ప్రభావం వలన అధిక ఉష్ణోగ్రతలు, దీర్ఘకాల పొడి వాతావరణం, అలాగే తక్కువ వర్షపాతం నమోదు కావడం అన్నది గమనిస్తున్నాము. ఈ ఎల్నినో ప్రభావం వలన వరి పంటలో తెలంగాణ రాష్ట్రంలో పురుగులు వ్యాప్తి చెంది దిగుబడి తగ్గడానికి ఆస్కారం ఉంది గనక రైతులు సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలి. ఈ ఎల్నినో కారణంగా వరిలో మొగి పురుగు వచ్చే అవకాశం ఉంది. కాండం తొలిచే పురుగు, అదే మొగి పురుగు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా దాని తాలూక జీవిత చక్రం తొందరగా ముగించుకొని తరాలను ఎక్కువగా ఇవ్వడం వలన ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం రైతులు నాట్లు వేసేటప్పుడే నారు కొసలు తుంచుకొని వేసుకోవాలి, ముదురునారు వేసే పరిస్థితులు ఉన్న కారణంగా. అదే విధంగా పొలంలో పిలక దశలో ఉన్నప్పుడు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయడం లేదా కార్బోఫ్యూరాన్ 3 CG 10 కిలోలు ఎకరానికి వేసుకోవడం వల్ల మొగి పురుగు వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అదే అంకుర దశల నుంచి చిరుపొట్ట దశలో ఈ మొగి పురుగు వల్ల వచ్చే నష్టాన్ని తెల్లకంకి లేదా ఊసపోటు రాకుండా ఉండడానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా క్లోరాంత్రి నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి పిచికారీ చేసుకోవడం వల్ల కాండం తొలిచే పురుగు నివారించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సందర్శించినప్పుడు వరి పొలాలలో ఆకునల్లి ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ ఆకునల్లి వర్షాభావ పరిస్థితులు, దీర్ఘకాల పొడి వాతావరణంతో పాటు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్న పొలాలలో ఈ ఆకునల్లి ఉధృతిని గమనించడం జరిగింది. వరిలో ఆకునల్లి ఆశించినప్పుడు ఆకులపై తెల్లటి మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి బూడిద రంగులో లేదా ఎరుపు రంగులో లేదా కాషాయ రంగులో ఏర్పడడం జరుగుతుంది. దూరం నుంచి పొలంను చూస్తే గనక పొలమంతా ఎండిపోయినట్లు గమనించడం జరుగుతుంది. దీని నివారణకు రైతులు నత్రజని వినియోగాన్ని తగ్గించుకుంటూ కలుపు మొక్కల యాజమాన్యం చేసుకుంటూ పొలంలో నీటి ఎద్దడి లేకుండా నీటి యాజమాన్యం చేసుకుంటే గనక మిత్ర పురుగులను సంరక్షించుకోవడం వల్ల కూడా ఏవైతే శత్రు పురుగులను సహజంగా నియంత్రించుకునేటట్లు చేసుకోవచ్చు. వాటితో పాటు ఆకునల్లి యొక్క ఉధృతి అధికంగా ఉన్నప్పుడు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా స్పైరోమెస్ఫెన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ ఆకునల్లిని సమర్థవంతంగా నివారించుకోవచ్చును.
2: గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
3: మాంసం మరియు పాల ఉత్పత్తుల్లో విలువ జోడింపు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, ధర తగ్గించడం. ఆప్షన్ బి, ఉత్పత్తికి అదనపు గుణాలు, రుచి, నిల్వ కాలం పెంచడం.
2: సరైన సమాధానం
3: ఆప్షన్ బి, ఉత్పత్తికి అదనపు గుణాలు, రుచి, నిల్వ కాలం పెంచడం.
2: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
3: క్రింది వాటిలో విలువ ఆధారిత పాల ఉత్పత్తి ఏది? ఆప్షన్ ఏ ముడిపాలు, ఆప్షన్ బి పెరుగు.
2: సరైన సమాధానం
3: ఆప్షన్ బి పెరుగు.

0: గత వారం ప్రసారం కావడిన చేని కబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, నిజామాబాద్ జిల్లా ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం కోనుబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య గౌరవ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, సుప్రియ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయ, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేయిని, జస్విత, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు, లక్ష్మి, హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. గతవారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు మహారాష్ట్ర పూణే నుండి వెంకట్. గతవారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం రెండో ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు బతికేపల్లి నుండి నాగభూషణం కొనుకుల మహాలక్ష్మి, భోగ రాయిమల్లు లక్ష్మి, హైదరాబాద్ బాచ్పల్లి నుండి వి మాధవీలత.
1: రైతు సోదరులకు ఈ వారం ప్రశ్నలు.
2: మొదటి ప్రశ్న,
1: నాబార్డ్ ఏ రంగానికి సహాయం చేస్తుంది? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి పెద్ద పరిశ్రమలు.
3: ప్రశ్న మరోసారి.
2: మొదటి ప్రశ్న,
1: నాబార్డ్ ఏ రంగానికి సహాయం చేస్తుంది? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి పెద్ద పరిశ్రమలు.
4: రెండవ ప్రశ్న,
1: నాబార్డ్ పథకాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ రైతుల ఆదాయం పెంచడం, ఆప్షన్ బి పట్టణ అభివృద్ధి చేయడం.
3: ప్రశ్న మరోసారి.
4: రెండవ ప్రశ్న,
1: నాబార్డ్ పథకాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ రైతుల ఆదాయం పెంచడం, ఆప్షన్ బి పట్టణ అభివృద్ధి చేయడం.
0: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 238 మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 238. వచ్చేవారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
5: చేనుకబుల్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:50 కావస్తోంది. ఉర్దూలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: आणि श्रोते हो, याबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम समाप्त होत आहे. पुन्हा भेट आहेच येत्या आठवड्यात सोमवारी दुपारी 2:30 एका नवीन विषयासह, नवीन मान्यवरांसह याच मीटर्सवर. तोपर्यंत मेघनाचा नमस्कार.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 అక్టోబర్ 7 ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: RBI అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు,

0: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 1వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం ఈ అంశం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252 2324085353 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం. ఈ గురువారం 1వ తేదీ సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రకటన విన్నారు.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. భారత్ 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంటూ సర్ ప్రక్రియ ముగిసిన 6 రాష్ట్రాల్లో ఫామ్ 6 నుండి అదనపు డిక్లరేషన్ను తొలగించింది. ఈ నిబంధన కేవలం సర్ సమయంలోనే వర్తిస్తుందని, ప్రస్తుతం సర్ కొనసాగుతున్న రాష్ట్రాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. పర్యాటక రంగం కేవలం వినోదానికే కాక ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి ప్రధాన స్తంభంగా మారిందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కాన్క్లేవ్లో మాట్లాడిన ఆయన, గతేడాది 428 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు, 2 కోట్లకు పైగా విదేశీ పర్యాటకుల రాకతో ఈ రంగం 12.5% పైగా వృద్ది సాధించిందని తెలియజేశారు. ప్యాసింజర్ వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కేఫ్ నిబంధనలను విడుదల చేసింది. ఇవి 2027 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2032 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ప్రతి ఏటా ఇంధన వినియోగ లక్ష్యాలను కఠినతరం చేస్తూ 5 ఏళ్లలో దాదాపు 16% పైగా ఇంధన సామర్థ్యాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సుమారు 345.78 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వీబీజీ రామ్జీ పథకంపై అధికారులు, సిబ్బంది, 12 వేలకు పైగా సర్పంచులతో రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి కల్పన, పనుల గుర్తింపు, పురోగతితో పాటు క్షేత్రస్థాయి సమస్యలపై మంత్రి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 167,000 ఉద్యోగాలు ఇచ్చామని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లలో కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని ఆయన విమర్శించారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో మాట్లాడిన ఆయన, అనర్హుల పేర్లు ఉంటే ఎన్నికల పవిత్రత దెబ్బతింటుందని చెప్పారు. మరణించిన వారి పేర్లు తొలగించి అర్హులకే చోటు కల్పించారు.

ఆమోదించడంపై ప్రతిపక్షాలకు అభ్యంతరం ఉండకూడదని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఉదరేడ్ ఏఐఆర్ న్యూస్ HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:38. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెచ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు తెలుసుకుందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను క్వింటాల్ గోధుమల కనీస మద్దతు ధరను 25 రూపాయలు పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో క్వింటాల్ గోధుమల ధర 2610 రూపాయలకు చేరింది. ఎన్నికల్లో ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని, సరి ప్రక్రియకు ముందున్న ఓటర్ల జాబితానే పరిగణలోకి తీసుకోవాలని ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈసీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్టోబర్ 6వ తేదీన విపక్ష ఎంపీలు ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపడతారని తెలియజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదును సులభతరం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయిన రాష్టాల్లో ఫామ్ 6 అదనపు డిక్లరేషన్ను తొలగించింది. ఈసీఐ నెట్ యాప్ సీఈఓ వెబ్సైట్ల నుంచి ఈ ఆప్షన్ తీసేశారు. దరఖాస్తుదారులు ఇకపై పూర్వపు ఓటర్ల జాబితా వివరాలను లింక్ చేయాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో నూతన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్లో పేదల సమస్యల పరిష్కార వేదికలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వచ్చే మంచి చెడులు ఉద్యోగుల పనితీరుపైనే ఆధారపడతాయని, ప్రజలకు కుటుంబ సభ్యుల్లా సేవ చేయాలని సూచించారు. అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవాన్ని అక్టోబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్లో నిర్వహిస్తామని వీసీ గంటా చక్రపాణి తెలియజేశారు. గవర్నర్ శివప్రతాప్ శుక్ల హాజరై 36,000 మందికి పట్టాలు అందజేస్తారని వెల్లడించారు. సోమాలియా తీరంలో పలావు జెండతో వెళ్తున్న MT Honor 25 అనే ఇంధన ట్యాంకర్ను సముద్రపు దొంగలు హైజాక్ చేసి దాడి చేశారు. ఈ దాడుల్లో ఒక భారతీయుడు, 3 పాకిస్తానీలు, 1 మయన్మార్ వాసితో కలిపి మొత్తం 5 నావికులు మృతి చెందారు. ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు ఘనవిజయం సాధించారు. పురుషుల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో కుషాల్, సాహిల్, గణేష్ మణిరత్నం త్రయం ఫైనల్లో చైనాపై 238-237 తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఒక్కరోజే కాంపౌండ్ ఆర్చరీలో 3, షూటింగ్లో 1 చొప్పున మొత్తం 4 స్వర్ణ పతకాలు రావడంతో ఆసియా క్రీడల్లో భారత్కు ఇది మరుపురాని గోల్డెన్ డేగా నిలిచింది. వెస్టిండీస్తో గువాహటి వేదికగా జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి 37 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా బౌలర్ ఔకిబ్ నబీ వన్డే జట్లోకి అరంగేట్రం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సమయం 5:04. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో నీలమ్మ సంతానం ఘట్టం ఒగ్గు కథలా వినిపిస్తారు శ్రీ సింగారపు ఓదయ్య వారి బృందం.

నాయన కోమటి వాళ్ళ ఇంటి లోపల జ్యేష్ఠదేవి కనబడుతున్నది. మరి నీల మరాలలో ఇళ్ల లోపల ఏనాడు లక్ష్మీదేవి కనబడుతూ ఉన్నది. మరి జ్యేష్ఠదేవిని పిలిచిండి, ఎడమ తొడ మీద కూర్చుండబెట్టుకున్నాడు. ఆ లక్ష్మీ దేవతను పిలిచిండు, కుడి తొడ మీద కూర్చుండబెట్టుకున్నాడు. అమ్మా లక్ష్మీదేవత, ఈ కాడికెళ్ళను కోమటోళ్ళ ఇండ్లల్లో ఉండాలమ్మ, సంతానం కావాలి, ఎక్కువ అడిగి పడిగెత్తాలి, నాకు ఎప్పుడు

కోత కొద్దిపదే పలపాలి వేసింది. నీలమరాలు తిన్న కాడ తిన్నా ఉండదు, ఉండన కాడ ఉండనియద్దు. మరి బట్టో బంగారం కావాలి, రొట్టో గజ్జం కావాలి. నీలమరాలు గర్వరవ కట్టం ఏడిల్ల ఎట్టగాలం పన్నెండేళ్ల ఆనవాసం నీలమరాలకు రావాలన్నాడయ్యా. మరి అటువంటి లక్ష్మీదేవి కోమటల్లో

మరి నాయన ఎడబోతులైతున్నది, ఎడమాపులైతున్నది, నీలమరాలకి ఎడల ఎట్టగాలం తీరిపోతున్నది, పండు నెల వాసం తీరిపోతున్నది. మరి ఆనాడు చూసిన కరణాల కంది కళ్ళము లోపల నాయన అమ్మవారి నీలమరాలైనా ఎప్పుడు వేసుకున్నదో ఏడకమ్మల గుడి చేసుకుని కొడుకులు ఆ యొక్క కైకిలు కంబడి పోతా ఉన్నారు. ఓ పూట తింటున్నారు, ఓ పూట ఎండుతున్నారు.

అల్ల మాందారి అల్ల బస్వజనుడు కట్ట కొరకని అల్ల సతి పురుషుల సరసమాడని అల్ల ఆరుగురు విలగల్లు వండుకున్నారు ఒక దిక్కు పడత ఆదిరెడ్డి మహారాజు వండుకొని ఉండంగా అరవై ఏళ్ళ వృద్ధురాలు నీలమ్మకు అర్ధరాత్రి వేళ

0: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో నీలమ్మ సంతానం ఘట్టం మూడవ భాగం వినిపించారు శ్రీ సింగారపు ఓదయ్య వారి బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు విందాం. మొదటగా

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి.

0: బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
4: ఆకాశవాణి ఇక ఈ పూట రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు తెలుసుకుందాం. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణ. ఈ అంశం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి శాస్త్రవేత్తలు అందించే వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వేరుశెనగను ఆశించే చీడపీడల పురుగుల నివారణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కృష్ణసాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో పోషణ్ మహా ఆరోగ్య భారతం, దీనివైపు అడుగుల గురించి మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి సుధా మారుతి గారితో పరిచయ కార్యక్రమం. 8:03 ముసలోడి మూడో పెళ్లి నాటిక రచన శ్రీమతి ఎం విజయలక్ష్మి, నిర్వహణ డాక్టర్ సామశివరావు కన్రాటి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చా కా విషయ హై, 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

6:10 వేద పఠనం గావిస్తారు శ్రీహర్ష ఆచార్యులు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో కేశవతీర్థ స్వామి రచనలు. 6:00

35 నిమిషాలకు పొలం పనులు కార్యక్రమంలో వివిధ పంటలలో వేరుపురుగు యాజమాన్యం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు, 7 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ అందిస్తారు ఆర్ లక్ష్మీనారాయణ. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వివరాలు, ఆరోగ్య జీవనం శీర్షికలో భాగంగా శాస్త్ర చికిత్సకు వెళ్లే ముందు సెకండ్ ఒపీనియన్ గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం శ్రీ డి పశుపతి గారి గాత్రం. 11:00 యోవాని సంగీత కార్యక్రమంలో శ్రీమతి టి రుక్మిణి గారి గాత్రం. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో జాఫర్ హుసేన్ ఖాన్ బధాయుని బృందం వారి ఖవాలి. 12:00 యోవాని ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ

0: 1:20 వనిత లోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీర లక్ష్మీదేవి గారి జాజి పూల పందిరి పుస్తక పరిచయం, పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మోగంటి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి ఒగ్గు కథలా వినిపిస్తారు. మొదటి భాగం శ్రీ ఎల్ భూమాగౌడ్ వారి బృందం. 6:00 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వివిధ పంటలలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 6:50 వ్యవసాయ సూచనలు తర్వాత 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ గురించి TCRTI హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కూలిపాక శంకర్రావు. 8:03 కరెంట్ అఫైర్స్. 8:45 సమాచార సంధ్య. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్. 10:00 జపాన్ లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 10:00 మధుర గీతాలు. ఇవండి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా రేపు సాయంకాలం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం గురించి తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు అందిస్తారు. రైతులు శ్రోతలు, మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా మీరు మాకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. మీరు కాల్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబరు 2324085353. ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: కరీంనగర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 1100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్ర బృందం ద్వారా రాష్టంలో పంట నష్టాన్ని అంచనా వేయించి బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందజేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాజస్థాన్తో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం అమలును సమీక్షించేందుకు, క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి సీతక్క సర్పంచులు, గ్రామీణాభివృద్ది అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐచి నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ 3 స్వర్ణ పతకాలు సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మలతో కలిసి కరీంనగర్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి బహిరంగ సభా వేదిక వరకు భారీ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగే సభలో సీఎం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చేపట్టిన కరీంనగర్ పర్యటన ముగిసింది. ఆయనకు కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ ఘౌసాలం, మేయర్ కులగాని శ్రీనివాస్ స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి 1,124.83 కోట్ల విలువైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల ఆమోదాలు, రక్షణ భూముల బదిలీల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మక సహకారాన్ని ప్రస్తావిస్తూ ఉద్యోగుల ఫిర్యాదులు పరిష్కరించాలని పేర్కొన్నారు. 840 కోట్ల రూపాయలతో యూసీఎఫ్ నిధులతో పాటు లైబ్రరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, మార్కెట్, పార్కింగ్ వంటి అభివృద్ది పనుల శంకుస్థాపనలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిలబస్ మార్పుల పేరుతో సమాజాన్ని, దేశ చరిత్రను చీల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని, ఈ నెల 4న అమిత్ షా కరీంనగర్ రానున్నారని పేర్కొన్నారు. రాష్టంలో కరువు వేళ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎంతగానో ఉపయోగపడదని, కానీ 2018 నుంచి ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే కృష్ణానీటి పంపిణీలో రాష్టానికి అన్యాయం జరిగిందని నాగార్జునసాగర్ సమావేశంలో రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
1: 2018 నుంచి ప్రీమియం కట్టకుండా ఫసల్ బీమా యోజన ఆపేయడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దాన్ని అమలు పరిచుంటే రైతులకు ఇప్పుడు జరిగిన నష్టంలో కొంత గొప్ప వాళ్లకు నష్టపరిహారం దొరికేది.
0: సింగరేణి థర్మల్ ప్లాంటు నుంచి రాజస్థాన్కు 800 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విద్యుత్ నిర్వహణ, బొగ్గు సరఫరా సమస్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మొత్తాన్ని తెలంగాణ అవసరాలకే కేటాయించాలని పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ కార్యక్రమానికి సంబంధించి గ్రామీణ ఉపాధి పథకం అమలు, క్షేత్రస్థాయి సమస్యలు, పురోగతిపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల ఎంపికలో గ్రామసభ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. అర్హులైన కుటుంబాలన్నింటికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే పారదర్శకత, నాణ్యత పాటించాలని చెప్పారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకతను కాపాడుకోవాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను సమర్థిస్తూనే వాటిని ఉచితాలుగా కాకుండా మానవ వనరులపై పెట్టే పెట్టుబడిగా పరిగణించాలని కోరారు. ఖరీఫ్ 2026-27 గాను మద్దతు ధరల పథకం కింద 7.06 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోలుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 5,547.99 కోట్లను ఆమోదించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రైతులకు లబ్ది చేకూర్చే ఈ నిర్ణయం సుస్థిర వ్యవసాయ ఆదాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కేవీకే శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు

0: అనుగుణంగా హైదరాబాద్ను గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాలకు ప్రపంచస్థాయి హబ్గా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలను సమీక్షిస్తూ స్టోరీస్, గేమ్స్ అండ్ డ్రీమ్స్ థీమ్తో యువత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ ప్రధానంగా అంతర్జాతీయ పెట్టుబళ్లను ఆకర్షించడం, రాష్ట సృజనాత్మక వినోద రంగాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఎల్టీ, హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలతో వినియోగదారులకు ఖర్చుపై ముందుగానే స్పష్టత లభిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ తీసుకొచ్చిన ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోడ్ ఆధారంగా స్థిర ఛార్జీలు ఉండడంతో గతంలో దూరం, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం వల్ల అంచనాల వ్యయంలో ఉండే 30-40% వ్యత్యాసానికి తెరపడిందని తెలిపారు. అర్సపల్లి, నిజామాబాద్ బైపాస్, మాధవనగర్ ప్రాంతాల్లో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అనుసంధానం, 4 లేన్ల రహదారుల నిర్మాణం కోసం రాష్ట ప్రభుత్వం 14.77 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తొలగి ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పొట్పల్లిలోని గోద్రేజ్ అగ్రోవేట్ ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక్కో మొక్కకు 193 రూపాయలు సబ్సిడీ అందిస్తోందని అధికారులకు వివరించారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావ్, ప్రతీక ప్రదీప్లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238.234 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. మిక్స్డ్ కాంపౌండ్ టీం ఈవెంట్లో చికితారావ్ సాహిల్ రాజేష్ జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై విజయాన్ని సాధించింది. పురుషుల కాంపౌండ్ టీం విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంతో కూడిన భారత జట్టు చైనాపై స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను నిలబెట్టుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తంగా 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7 జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని 36,000 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు ప్రముఖ దర్శకులు బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారని వెల్లడించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి చీల్పూర్ మండలంలోని గండిరామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1 పంప్ హౌస్ను ప్రారంభించారు. మిగిలిన 30% పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2 పంటకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్లో ప్రతిపాదిత ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన స్థలాన్ని రాష్ట ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ నిర్మల్ జిల్లాల్లో 17,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని పేర్కొంటూ ఆయా ప్రాంతాల అనుకూలతలు వివరించారు. శారీరక దృఢత్వానికి యోగా, నడక ఎంతగానో అవసరమని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు యాక్టివ్ ఏజింగ్ అండ్ ఇంటర్జనేషనల్ హార్మోని అనే ఇతివృత్తంతో మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రణామ్ డే కేర్ సెంటర్ వరకు వాకథాన్ నిర్వహించారు. స్థానిక చేనేత కళ, సంస్కృతి, ప్రకృతిని ప్రోత్సహించడం ద్వారా పర్యాటకాన్ని పెంపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. పోచంపల్లి టూరిజం పార్కును కలెక్టర్ ఈరోజు సందర్శించారు. సిద్దిపేట జిల్లా పుల్లూరు, పద్మనాభునిపల్లి గ్రామాల్లో భూభారతి భూ రీసర్వే కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి తనిఖీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పాటిస్తూ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా.

సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమం విందాం. మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణ గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు.

జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు మల్చింగ్ పద్ధతి ద్వారా పంటల నిర్వహణ గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని కప్పి ఉంచటాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గులకరాళ్ళు మొదలైనవి వాడేవారు. కానీ వాటి వినియోగం ఇతర అనుబంధ సంస్థల్లో పెరుగుతూ ఉన్నందువల్ల, వాటి లభ్యత రాను రాను తగ్గుతున్నందువలన ప్లాస్టిక్ సీడ్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ప్లాస్టిక్ సీడ్తో మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వాటి లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటి ఆదా. మొక్క చుట్టూ భూమి ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30 నుండి 40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. మెట్ట ప్రాంతాల్లో పంటలకి ఇది ఎంతో మేలు చేస్తుంది. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ అవుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించబడుతుంది. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. ఇక పారదర్శక ఫిల్మ్ను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపచేసి భూమిలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అంటారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఆదా అవుతున్న ఈ సందర్భంలో ఎరువు నష్టాన్ని తగ్గిస్తుంది. కలుపు నివారణ, చీడపీడల నివారణ వల్ల వాటి మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు సాధించవచ్చు. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక అధికంగా పోషకాలు కూడా లభిస్తాయి. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండడం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపల పొరలో నుండి కూడా మొక్కలు అధికంగా లభ్యమవుతాయి. ప్లాస్టిక్ మల్చి షీట్ల రంగుల గురించి తెలుసుకుందాం. నలుపు రంగు మల్చింగ్ షీట్లు. నలుపు రంగు మల్చింగ్ షీట్లు సూర్యరశ్మిని నేలలోకి వెళ్ళనివ్వకపోవడం వలన నేలలో గల కలుపు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోలేవు. దానివల్ల కలుపు నివారణ జరుగుతుంది. నలుపు మల్చింగ్ షీట్ని నీటిని ఆవిరి కానివ్వదు. దానివలన నీటి ఆదా జరుగుతుంది. మల్చింగ్ సీటు వలన నేల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ సీట్ల గురించి. ఈ సీట్లు సూర్యరశ్మిని లోపలికి వెళ్ళనిస్తుంది. దీనివలన కలుపు మొక్కలు పెరగగలవు. కానీ సీటుకు లోపల వైపు కలుపు మందు పూత వేయడం వలన కలుపును నివారించుకోవచ్చు. నర్సరీని వేసే ముందు పారదర్శక ఫిల్మును వేసవిలో భూమిపై పరచటం వలన నేలలోని క్రిమి కీటకాలను, తెగుళ్లను, కలుపు విత్తనాలను నివారించుకోవచ్చు. దీనిని నేల సోలరైజేషన్ అంటారు. ఇక రెండు వైపులా రంగు కలిగిన మల్చింగ్ సీట్లు, పసుపు నలుపు మల్చింగ్ సీట్లు. రెండు వైపులా వేరువేరు రంగు కలిగిన మల్చింగ్ సీట్లు కీటకాలను ఆకర్షించడం వలన అవి వాటికి ట్రాప్ లాగా పనిచేస్తాయి. దీని వలన వ్యాధులను, తెగుళ్లను నివారించవచ్చు. తెలుపు నలుపు మల్చింగ్ సీట్ల వలన నేలను చల్లగా ఉంచుటకు ఇటువంటి సీటును వాడతారు. వెండి నలుపు మల్చింగ్ సీటు తెలుపు నలుపు మల్చింగ్ సీట్ల కంటే కొంత తక్కువ మొత్తంలో నేలను చల్ల

0: బలపరుస్తాయి. అలాగే తేనె మంచు పురుగులకు, తెల్ల నల్లి పురుగులకు రెపలెంట్గా పనిచేస్తుంది. ఎరుపు నలుపు మల్చింగ్ సీటు కొంతవరకు సూర్యరశ్మిని నేలలోకి ప్రసరింపజేస్తుంది. నేలను వేడిగా ఉంచడమే కాకుండా రేడియేషన్ యొక్క ఉపరితల భాగముపై ప్రభావం చూపడం వలన ఎరుపు రంగు కాంగి ఫార్ ఎరుపు కాంతిల యొక్క శాతంలో మార్పు చెందుతాయి. దీని వలన మొక్క యొక్క అభివృద్ధిపైన, పుష్పాల ఉత్పత్తిపైన ప్రభావం చూపడం వలన త్వరగా పండ్లు అభివృద్ధి చెందడం, దిగుబడి పెరగడం కొన్ని కూరగాయలు పండ్ల మొక్కలలో గమనించవచ్చు. మల్చింగ్ సీట్లు ఎంపిక. మల్చింగ్ సీట్ల ఎంపిక పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మల్చింగ్ సీట్లు రంగు, మందం, పంట రకం, కాలంను బట్టి ఎంపిక చేసుకోవాలి. వేసవికాలంలో తెలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. శీతాకాలంలో నలుపు రంగు మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. వర్షాకాలంలో రంధ్రాలు కలిగిన మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. ఇసుక నేలల్లో నలుపు మల్చింగ్ సీట్లు వాడితే మంచిది. లవణీయత గల నేలల్లో నలుపు మల్చింగ్ సీట్లు వాడుకుంటే మంచిది. నేల సూర్యరశ్మీకరణ కోసం పలుచని ట్రాన్స్పరెంట్ మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. కీటక నివారణకై పసుపు వెండి రంగు మల్చింగ్ సీట్లు వేసుకుంటే బాగుంటుంది. విత్తనాలు త్వరగా మొలకెత్తుటకు పలుచని మల్చింగ్ సీట్లు వాడుకోవాలి. పండ్ల తోటలకు మందమైన మల్చింగ్ సీటు ఎంతో ఉపయోగకరం. పంట పొలాల్లో కలుపు నియంత్రణకు నలుపు రంగు సీట్లను వాడుకుంటే లాభసాటిగా ఉంటుంది. మరి ఈ మల్చింగ్ సీట్లు వేసే విధానము గురించి తెలుసుకుందాం. మొక్కలకు ఇరువైపులా లేక చుట్టూరా 5 నుండి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చింగ్ సీటును కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ సీటును ప్రతి వరుసలో చెట్టు దగ్గర మరీ వదులుగా లేక బిగువుగా కప్పి అన్ని చివరలను గాడిలోకి పోయేటట్లు చేసి మట్టితో కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చింగ్ సీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. ఇక మల్చింగ్ చేసే విధానం 2 రకాలు. విత్తుటకు ముందుగా మల్చింగ్ వేసే విధానం. మొక్కకు మొక్కకు వరుసకు గల దూరాన్ని బట్టి ముందే సీటుపై రంధ్రాలు చేయాలి. ఈ సీట్ను ప్రతి వరుస మీద ఇప్పుడు తెలిపిన విధంగా పరచి యాంకరింగ్ చేయాలి. రంధ్రాల గుండా ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల సుమారు 20-25% విత్తనాలు కూడా ఆదా అవుతాయి. ఇక నాటిన పైరుకు మల్చింగ్ సీటు వేసే విధానం. మొక్కల చుట్టూ అనుకూలంగా మల్చింగ్ సీటును ముందుగా తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చింగ్ సీట్లపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు వేసి వాటిని తొడిగి అన్ని చివరలను యాంకరింగ్ చేసుకోవాలి. మల్చింగ్ సీటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంత గమనిస్తే రైతులకు బాగుంటుందని వివరాలు తెలియజేస్తున్నారు. మల్చింగ్ సీటును బలంగా లాగరాదు. చల్లని వాతావరణ సమయంలో అనగా ఉదయం సాయంత్రం సమయంలో మాత్రమే మల్చింగ్ సీటు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి సాగు గుణం ఉంటుంది, సరిగా పనిచేయదు. ఎక్కువ గాలి ఉన్నప్పుడు మల్చింగ్ సీటు వేరాదు. పంటకాలం తర్వాత మల్చింగ్ సీట్లను పొలం నుండి తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7-25 మైక్రాన్ మందం కలిగిన మల్చింగ్ సీట్లు ఒక పంటకాలానికి 50-200 మైక్రాన్ల మందం కలిగిన మల్చింగ్ సీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి. ఈ విధంగా మల్చింగ్ సీట్లను ఉపయోగించుకొని నీటిని ఆదా చేసుకొని కలుపు నివారణ చేసుకొని అలాగే చీడపీడలను చక్కగా నివారించుకోవచ్చని మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిపుణులు ఈ విధంగా తెలియజేశారు.
1: శ్రోతలు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్

ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న 2వ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక వార్తల వివరంగా, 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్

0: కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం దారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 करोड़ रुपीस का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इंप्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం, వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ది రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53,00,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్లా, 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ గ్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్ట్ నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో ఎంహెచ్ఐ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా

0: నాలుగవ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్వహించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్ట్ బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్, రాజేష్, జాదవ్ జోడి ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237 స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నింటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం విందాం. వేరుశనగను ఆశించే చీడ పురుగుల నివారణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యారాణి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కృష్ణసాయి.

0: రైతు సోదరులకు నమస్కారం. మన రెండు తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న నూనె గింజ పంటలలో ముఖ్యమైనది వేరుశనగ. వానాకాలంలో వర్షాధారంగా సాగు చేస్తారు మరియు యాసంగిలో ఆరుతడి పద్ధతిలో స్ప్రింక్లర్ల ద్వారా సాగవుతుంది. ఈరోజు వేరుశనగను ఆశించే చీడపీడలు, పురుగులు మొదలైనవి వివరించడానికి మరియు రైతులు వేరుశనగ పంటను ఏ విధంగా కాపాడుకుంటూ అధిక దిగుబడి సాగించాలనే విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యరాణి గారు. మేడం నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ వేరుశనగను ఏ రకమైన పురుగులు మరియు తెగుళ్లు ఆశిస్తాయి వివరిస్తారా?
1: మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము ప్రస్తుత పరిస్థితుల్లో వేరుశనగలో అనేక రకాలైన చీడపీడలు ఆశించి నష్టాలను కలుగజేస్తున్నాయి. అందులో ముఖ్యంగా తెగుళ్ల విషయానికి వస్తే మనకు కాండం కుళ్ళు తెగులు, మొలక కుళ్ళు తెగులు మరియు వేరుకుళ్ళు తెగులు అనేవి నేల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అదేవిధంగా మనకు కొన్ని రకాల తెగుళ్ళు, ఆకుమచ్చ మరియు తుప్పు తెగుళ్ళు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇంకా వైరస్ తెగుళ్ళు కూడా వేరుశనగను ఆశించి పంటలు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అదేవిధంగా పురుగుల విషయానికి వచ్చినట్టయితే మనకు ఆకుముడత మరియు లద్దె పురుగు మరియు రసం పీల్చు పురుగులు అనేవి ఆశించి వేరుశనగ పంటని అధికంగా నష్టపరుస్తున్నాయి. పురుగులలో తీసుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులు మరియు పొగాకు లద్దె పురుగు. ఇప్పటిదాకా మనకి రైతు అడిగినట్టు పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతి అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. సో పొగాకు లద్దె పురుగు మరియు రసం పీల్చే పురుగులు మరియు పచ్చదోమ అనేది కూడా ఎక్కువగా ఆశిస్తుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వేరు పురుగు యొక్క ఉధృతి కూడా ఎక్కువగా ఉన్నది.
0: ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళు మరియు వాటి యాజమాన్యం గురించి వివరిస్తారా?
1: అయితే మనం ముందుగా ఏంటంటే నేల ద్వారా ఆశించే తెగుళ్ళు ముఖ్యమైనవి మొదలుకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు. అయితే మనకు పంట దశను బట్టి ఈ తెగుళ్ళు ఆశించడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పంట వేసిన తర్వాత తొలి దశలో వేరుకుళ్ళు తెగులు మరియు మొదలుకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. మొదలుకుళ్ళు తెగులు విషయానికి వచ్చినట్టయితే మనకు పంటను నాటిన తర్వాత 30 నుంచి 40 రోజుల దశల్లో పంటను ఆశించడం జరుగుతుంది. తెగులు సోకిన మొక్కల యొక్క మొదల భాగాలు అనేది కుచించుకుపోయి మనము తర్వాత మెల్లిగా ఆ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎండిపోవడం, చనిపోవడం జరిగిన మొక్కని గనక మనం తీసి చూసినట్టయితే నేలలోంచి మనం శిలీంద్రం యొక్క నల్లని అవశేషాలు అనేది మనము ఈ మొక్కలపైన గమనించవచ్చు. అయితే ఈ తెగులు ఏంటంటే నేల ద్వారా వస్తుంది. మనం ఏంటంటే ఒకే ప్రాంతంలో మనం ప్రతి సంవత్సరం ఇదే పంటను వేయడం అనేది దీనికి ముఖ్య కారణం. అదేవిధంగా మనకు తేలిక నేలల్లో సాగు చేస్తున్నాం కాబట్టి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే బెట్ట ఉండి తర్వాత దశలో మనం ఇరిగేషన్ ఇవ్వడము, ఈ దశలో కూడా తెగులు ఎక్కువగా అధికమవడం అనేది జరుగుతుంది. అయితే దీనికోసం మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటంటే ఫస్ట్ పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాలి. తర్వాత మనము ఏంటంటే విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే మనకు విత్తన శుద్ధి ద్వారా 30 నుంచి 45 రోజుల వరకు మొక్కల్ని మనం కాపాడుకోవచ్చు. దీనికోసం మనము టెబుకోనజోల్ అనే శిలీంద్రనాశిని 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం మనకు కాంబినేషన్ ప్రోడక్ట్స్, అంటే 2 రకాల శిలీంద్రనాశకాలు కలిపి వస్తున్నాయి, పెన్ఫ్లూపెన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అనేది కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది. అది 1 మిల్లీలీటర్ 1 కిలో విత్తనానికి. అయితే మనము ప్రస్తుతం రసాయనాల వాడకం తగ్గించాలి, జీవనయంత్ర పద్ధతులు వాడాలి అని చెప్పేసి మన ప్రభుత్వం కూడా చాలా చెప్తూ ఉంది. సో దీనికోసం మనకి జీవనయంత్రణ కారకాలైన ట్రైకోడర్మా అనే జీవ శిలీంద్రనాశిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా దీని యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు. తర్వాత మనకి 45 రోజుల తర్వాత మనకు కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మొక్కలో సగభాగం ఎండిపోవడము, తర్వాత మొదళ్ళ దగ్గర మనము తెల్లని శిలీంద్రం యొక్క బూజుని గమనించవచ్చు. తర్వాత మనకి ఆవగింజ పరిమాణంలో ఉండే శిలీంద్ర బూజు తర్వాత దశలో ఆవగింజ పరిమాణంలో శిలీంద్రం యొక్క అవశేషాలు మారి ఇవి ఏంటంటే నేలలో ఏళ్ల తరబడి అనేవి అలాగే ఉండిపోయి మనం పంట మళ్ళీ వేయగానే పంట నాశించడం జరుగుతుంది ఈ కాండం కుళ్ళు తెగులు. దీని నివారణకు కూడా మనం ఎలా అయితే మొదలుకుళ్ళు తెగులుకి మనము విత్తన శుద్ధి చేస్తామో కాండం కుళ్ళు తెగులు కోసం కూడా మనం విత్తన శుద్ధి చేయాలి. అయితే మనం విత్తన శుద్ధి చేశాక కూడా మనకు తెగులు కనిపించిందంటే టెబుకోనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మొదళ్ళు తడిచే విధంగా పిచికారి చేసుకోవాలి. దీని ద్వారా ఏంటంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఈ తెగులు వ్యాప్తి చెందకుండా మనము కాపాడుకోవచ్చు.

0: అదేవిధంగా ప్రస్తుతం మనకి వేరుకుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు కూడా మనకి నాటిన 30 నుంచి 45 రోజుల వరకు ఎక్కువగా వస్తుంది. దీనికి కూడా మనం విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా ఏంటంటే మనము పంట మార్పిడి, వేసవి లోతు దుక్కులు, విత్తన శుద్ధి చేయడం ద్వారా, అదేవిధంగా ట్రైకోడర్మా అనే శిలీంద్రనాశిని మనము పశువుల ఎరువులో 2 కిలోలు 100 కిలోల పశువుల ఎరువులో కలిపి 10 రోజులు మాగబెట్టి తర్వాత మనం ఆఖరి దుక్కిలో వేసుకున్నట్టయితే ఈ ట్రైకోడర్మా అనేది నేలలో వృద్ధి చెంది ఈ వ్యాధికారక శిలీంద్రాలని అనేది తగ్గించడం జరుగుతుంది.
1: ఓహో, అయితే ఈ మొదలు కుళ్ళు అనేది వేరుకుళ్ళు రెండు ఒకే టైంలో వస్తాయా?
0: దాదాపుగా ఒకే దశలో వస్తాయి. అయితే కొంచెం వాటి యొక్క మనం లక్షణాలను బట్టి ఇది మొదలు కుళ్ళ వేరుకుళ్ళ అని గుర్తించవచ్చు.
1: ఈ రెండు తర్వాత దశ కాండం,
0: కాండం కుళ్ళు.
1: ఓకే, ఇప్పుడు గాలి ద్వారా ఏ విధంగా తెగుళ్ళు ఆశిస్తాయి, దాని యాజమాన్యం కూడా తెలియజేస్తారా?
0: అయితే మనకు గాలి ద్వారా అంటే ఎయిర్బర్న్ డిసీజెస్ అంటాం మనము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆకుమచ్చ తెగులు ఒకటి, తుప్పు తెగులు ఒకటి. అయితే ఆకుమచ్చ తెగులు చూసినట్టయితే మనకి ముందుగా వచ్చే ఆకుమచ్చ ఉంటుంది, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ. సో ముందుగా వచ్చే ఆకుమచ్చ అంటే 30 రోజుల దశలో 40 రోజుల వరకు వస్తుంది. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ ఏంటంటే 45 రోజుల తర్వాత స్టార్ట్ అయ్యి మనకి పంట చివరి దశ వరకు కూడా వస్తుంది. ఈ ఆకుమచ్చ సోకినప్పుడు ఆకుల పైన నలుపు రంగు మచ్చలు ఉంటాయి, చుట్టూ పసుపు రంగు వలయాలు ఉంటాయి ముందుగా వచ్చే వాటిలో. ఆలస్యంగా వచ్చే వాటిలో నలుపు రంగు మచ్చలు ఆకు అడుగు బాగానే ఉండి శిలీంద్రం యొక్క అవశేషాలు ఉంటాయి. తర్వాత క్రమేణా ఇది ఆకుల నుంచి ఈ నెలకు వ్యాపిస్తుంది, తర్వాత కాండంకి వ్యాపించి ఆకులు అనేది మొత్తంగా రాలిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే దాదాపుగా ఆకులని రాలిపోవడం వల్ల రైతులకి మొక్కలు హార్వెస్ట్ చేసుకోవడం అంటే మొక్కలని పీకడం అనేది చాలా కష్టమైపోతుంది. కాండంకి కూడా ఇది క్రమేణా విస్తరిస్తుంది కాబట్టి. సో దీని నివారణకి ఏంటంటే మనము విత్తన శుద్ధి అనేది దీన్ని కొంతవరకు అరికడుతుంది. అదేవిధంగా మనకు ఆకుమచ్చలు మనకి తొలి దశలు గుర్తించగానే మనం ఏంటంటే క్లోరోథాలోనిల్ అనే శిలీంద్రనాశిని 400 గ్రాములు 1 ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా టెబుకోనజోల్ అనే శిలీంద్రనాశిని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే మనకి కొన్నిసార్లు ఆకుమచ్చ తెగులతో పాటు తుప్పు తెగులు కూడా కలిసి వస్తుంది. ఈ తుప్పు తెగులు ఏంటంటే ఆకు అడుగు బాగాన ఇటుక రంగు పొక్కులు అనేది గమనించవచ్చు. అయితే కొంచెం మనకు వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు, తర్వాత అదేవిధంగా కొన్నిసార్లు పొడి పరిస్థితుల్లో కూడా ఈ తుప్పు తెగుల్ని ఆకుమచ్చ తెగులతో పాటుగా గమనించవచ్చు. దీనికి కూడా మనము క్లోరోథాలోనిల్ 400 గ్రాములు 1 కిలో 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ ఆకుమచ్చ తెగులు కానీ తుప్పు తెగుల్ని కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: ఓకే, ఇప్పుడు మరి వైరస్ తెగుళ్ళు అంటే ఏంటి, వేరుశనగని ఏ విధంగా ఆశిస్తాయి మేడం, వాటి యాజమాన్యం గురించి కూడా వివరించుతాం.
0: అయితే మనకు వేరుశనగలో 2 రకాల వైరస్ తెగులు ఉన్నాయి, మొవ్వు కుళ్ళు వైరస్ తెగులు, కాండం కుళ్ళు వైరస్ తెగులు. అయితే ఇవి మోస్ట్లీ 45 రోజుల తర్వాత మనము వైరస్ తెగులు అనేది గుర్తించడం జరుగుతుంది. కొన్నిసార్లు 30 రోజుల తర్వాత కూడా వస్తుంది. అయితే ఈ వైరస్ తెగులు సోకిన మొక్కలు ఏంటంటే మొక్కలు చిన్నవిగా ఉండి ఆకులు చిన్న సైజుకి మారుతాయి. అంటే దాని నార్మల్ సాధారణ పరిస్థితి కంటే ఆకులు చిన్నవిగా ఉండి మొక్క ఎదుగుదల అనేది ఉండదు. అయితే ఒకవేళ మొక్క ఎదుగుదల ఉన్నా కూడా మనం ఆ మొక్కని పీకి చూస్తే లోపల కాయలు అనేవి ఏర్పడవు. ఏర్పడినా కూడా చిన్నవిగా ఉండి మనకి అందులో గింజ అనేది ఏర్పడడం జరగదు. అయితే మనకేంటంటే ఈ మొవ్వు కుళ్ళు వైరస్ తెగులు వచ్చినప్పుడు మొవ్వు భాగం మొత్తం ఎండిపోవడం అనేది జరుగుతుంది. దీని ద్వారా పూత రాదు మనకు, తర్వాత కాయలు అనేవి ఏర్పడవు. ముఖ్యంగా ఈ వైరస్ ఏంటంటే తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తామర పురుగులు అనేవి ఈ వైరస్ కి వాహకాలుగా పనిచేస్తాయి. మనము ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి అవి మనకు వ్యాప్తి చెందిస్తాయి. అదేవిధంగా కాండం కుళ్ళు వైరస్ తెగులు కూడా అంతే, మనకి కాండం కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది, మొక్క సరిగ్గా పెరగదు, కాయలు ఏర్పడవు. ఈ రెండు తెగుళ్ళు కూడా మనకి ఏంటంటే తామర పురుగు ద్వారానే వ్యాప్తి చెందుతాయి. సో వైరస్ కుళ్ళుకు అనేది మనము రసాయనాలు వాటి కోసము ప్రత్యేకంగా ఏమి లేవు. మనం ఏంటంటే ఈ తెగులు వ్యాప్తిని అనేది అరికట్టాలి. సో కాండం కుళ్ళు వైరస్ తెగులు ఎక్కువగా ఏంటంటే మనకు పంట లేని సమయంలో ఈ వైరస్ అనేది పార్థీనియం అనే వయ్యారి బామ అంటాం కదా మనం, ఈ వయ్యారి బామ మీద ఆశించి మళ్ళీ పంట వేయగానే పంటకు రావడం అనేది జరుగుతుంది. సో

0: మనం ఏంటంటే పొలం గట్ల పైన కలుపు మొక్కలను అనేది ముఖ్యంగా వయ్యారి బామ లేకుండా చూసుకోవాలి రైతులు. అదేవిధంగా తామర పురుగుల యొక్క నివారణ చర్యలను చేపట్టాలి. మనం వీటి కోసం జిగురు అట్టలు ఉపయోగించవచ్చు. అదేవిధంగా చుట్టూ మనం సజ్జ జొన్న లాంటి వాటిని మొక్కలను కూడా చుట్టూ వేసుకోవచ్చు. అదేవిధంగా మనకు థయోమిథాక్సామ్ అనే కీటకనాశిని 100 గ్రాములు 1 ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా ఈ వైరస్ తెగుళ్లను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: ఇప్పుడు వేరుశెనగను ఆశించే పురుగులు గురించి తెలియజేస్తారా?
0: అలాగే అండి. అయితే మనము వేరుశెనగ తీసుకున్నట్టయితే మనకు మొదటి దశ నుంచి చివరి దశ వరకు అనేక రకాల పురుగులు ఆశించి పంటకు నష్టాన్ని కలుగజేస్తాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మొదటి దశలో పంట వేసిన 30 రోజుల్లోపు మనకు ఆకుగూడు పురుగు. సో ఈ పురుగు అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల పైభాగాన గీకి తినడం, తర్వాత ఆకులన్నీ గూడుగా కట్టుకొని ఉంటాయి, లోపల మన పత్రహరితాన్ని అంతా గీకి తినడం వల్ల ఆకులు అనేవి మనకు ఒక ఎండిపోయినట్టుగా మనకు చూడగానే చెట్లు ఒక అనారోగ్యంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇలాంటి దశలో మనకు 30 రోజుల్లోపు వీటిని అంటే ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనము నీమ్ ఆయిల్ మనకేంటంటే 1500 ppm 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కాంబినేషన్ అంటే మనకి 2 రకాల శిలీంద్రనాశలు కలిసిన నోవల్యూరాన్ ప్లస్ ఇండాక్సా కార్బన్ చెప్పేసి కీటకనాశిని 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఆకుముడత పురుగు యొక్క ఉధృతిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. అయితే తర్వాత దశలో మనకి వచ్చే పురుగుల్లో ముఖ్యమైనది పొగాకు లద్దె పురుగు. అయితే ఏంటంటే ఈ పురుగు మనకి ఆకులపైన గుడ్ల సముదాయాలు కనిపిస్తూ ఉంటాయి పొలంలో. అదేవిధంగా మనము ఫిరమోన్ ట్రాప్స్ కూడా మనకి ఈ పొగాకు లద్దె పురుగుకి ఆకర్షణ బుట్టలు అనేవి మనకు ఉన్నాయి. సో వాటి ద్వారా మనం ఏంటంటే వాటిలో పడ్డ పురుగుల ఉధృతిని బట్టి మనము అది ఆర్థిక పరిమితికి ఎక్కువగా ఉన్నాయి అంటే మనము ఖచ్చితంగా మనము నివారణ చర్యలు అనేది చేపట్టాలి. తొలి దశలో మనము నీమ్ ఆయిల్ అంటే వేప నూనెనుతోని నివారించుకోవచ్చు. తర్వాత దశ లార్వాలని మనము నోవల్యూరాన్ 1 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదే తర్వాత ఉధృతి ఎదిగిన లార్వాల నివారణకు మనకు క్లోరాంట్రానిలీ ప్రోల్ 0.3 ml లేదా ఎమామిక్టిన్ బెంజోయిట్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకేంటంటే విషపు ఎరలు అనేది పొగాకు లద్దె పురుగు యొక్క నివారణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎందుకంటే ఈ పురుగులు మనకి పగలు అంతా కూడా మట్టి పెడ్డల కింద ఉండి రాత్రి సమయంలో బయటకు వచ్చి మొక్కను తినడం అనేది జరుగుతుంది. సో మనం రైతులు ఉదయము ఫీల్డ్ లో చూసినప్పుడు మనకు ఎక్కువగా పురుగులు అనేది కనిపించవు. అందుకని చెప్పేసి ఈ విషపు ఎరలు సాయంత్రం పూట మనము ఏంటంటే దీనికోసము 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లము, తర్వాత మోనోక్రోటోఫస్ లేదా క్లోరోపైరిపస్ అనే శిలీంద్రనాశిని 500 ml కలిపి మనము ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు కలిపి సో వీటిని సాయంత్రం పూట మనము పొలంలో చల్లుకోవాలి. సో మనకి ఎందుకంటే ఉధృతి అంతా సాయంత్రం పురుగులన్నీ బయటకు వస్తాయి ఆకులను తినడానికి. సో మనకు వీటి వల్ల విషపు ఎరల ద్వారా వీటిని సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు.
1: ఉండలు అన్నారు కదా, ఎంత సైజులో చేసుకోవాలంటే
0: అంటే చిన్నవిగా మనకు ఒక పల్లీ సైజు ఉండలు, పల్లీలు ఎంత పెద్దగా మనకి వేరుశనగ గింజలు ఆ సైజు కొంచెం పెద్దగా ఉన్నా సరే మనకి ఏంటంటే ఉండలు ఉండలుగా చేసుకుంటే చల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది.
1: ఓకే, అయితే ఈ పురుగుల గురించి చెప్తున్నారు కదా, దాంట్లో ఆకుగూడు పురుగు, పొగాకు చెప్పారు,
0: పొగాకు లద్దె పురుగు
1: రెండే ఉంటాయా మేడం?
0: రసం పీల్చే పురుగులు కూడా ఉంటాయండి. రసం పీల్చు పురుగులు ఏంటంటే మనకి తామర పురుగులు మరియు పచ్చదోమని రసం పీల్చు పురుగులు అంటారు. అయితే ఈ తామర పురుగు సోకినప్పుడు మనకి తామర పురుగులు అడుగు భాగాన ఉండి రసం పీల్చడం ద్వారా వెండి రంగు అంటే పైన తెలుపు రంగు మచ్చలు ఆకుల పైన గమనించవచ్చు. మనం ఇందాక తెలుసుకున్నాం కదా వైరస్ తెగుళ్ల యొక్క వ్యాప్తి అనేది తామర పురుగుల ద్వారా, అంటే 2 రకాల నష్టాలు, రసాన్ని పీల్చుతాయి, దీని ద్వారా మనకు మొక్క అనేది ఎదుగుదల అనేది తగ్గిపోతుంది, అదే విధంగా వైరస్ తెగుళ్ల యొక్క వ్యాప్తిని కూడా చేస్తాయి. సో ఈ పచ్చదోమ కూడా అంతే, మనకి రసం పీల్చడం ద్వారా మనకి ఆకుల చివర్లలో వి ఆకారంలో ఎండిపోవడం అనేది జరుగుతుంది ఈ పచ్చదోమ వల్ల. సో మనకు పొలంలో కనిపించినప్పుడు వి ఆకారంలో ఆకుల చివరలో

0: ఎండిపోవడం చేస్తే పచ్చదోమ యొక్క ఉధృతి అనేది మనం ఉంది అని తెలుసుకోవచ్చు. సో వీటి నివారణకు ఏంటంటే మనము థయోమిథాక్సామ్ అనే మందుని 100 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఉధృతిని బట్టి 1 లేదా 2 సార్లు పిచికారీ చేయడం ద్వారా వీటిని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా వీటిని నివారించడానికి రసం పీల్చు పురుగులని మనం విత్తన శుద్ధి కూడా ఇమిడాక్లోప్రేట్తో చేసుకున్నట్టయితే వీటి యొక్క ఉధృతి అనేది తగ్గించవచ్చు.
1: ఇది తామర పురుగుల్ని ఎలా గుర్తిస్తారు? అది అదంటుంది,
0: తామర పురుగులు అంటే మనకు ఆకుల పైన, అంటే తామర పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి, మనము పురుగు సోకిన ఆకుల పైన ఏంటంటే తెలుపు రంగు మచ్చలు కనిపిస్తాయి, చిన్న చిన్న తెలుపు రంగు చిన్న మచ్చలు కనిపిస్తాయి. అప్పుడు మనం ఆ మొక్కను తీసుకొని మనం ఒక తెల్ల కాగితం పైన మనం కొట్టి చూసినట్టయితే అవి నల్లవిగా ఉండి చిన్న పురుగులు మనకు ఆ పేపర్ పైన మనం చూసినట్టయితే పురుగులని గమనించవచ్చు. అంటే వేరు పురుగు కూడా మనకు ఈ మధ్య కాలంలో బాగానే ఆశిస్తుంది. ఈ వేరు పురుగు వచ్చినప్పుడు ఏంటంటే మొక్క ఎండిపోవడం, అక్కడక్కడ గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోతాయి. సో తర్వాత మనకేంటంటే ఆకులను చూసినట్టయితే ఎవరో కట్ చేసినట్టుగా మనకి మొక్కలు కట్ అవుతాయి, వేరు భాగం లోపల ఉండిపోయి మనకు మొక్క పైన అనేది కట్ అయిపోయి ఉంటుంది. సో వీటి యొక్క నివారణకు మనము గుళికలు వేసుకోవాలి. 4-8 గ్రాన్యుల్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. 4-8 గ్రాన్యుల్స్ 6 కిలోలు 1 ఎకరానికి చల్లుకోవాలి. మనం ఇసుకలో కలుపుకొని చల్లుకోవడం వల్ల ఈ వేరు పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు.
1: ఇవి ఎటువంటి నేలల్లో అయినా ఈ వైరస్ తెగుళ్ళు సోకుతుంటాయా? మనకి ఎర్ర నేల,
0: వైరస్ తెగుళ్ళకి మనకు నేలలతో సంబంధం లేదండి. ఎటువంటి నేలలైనా కూడా వైరస్ తెగులు ఎక్కువగా ఏంటంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగుళ్ళ వ్యాప్తి అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. అయితే మనకు వేరుశనగ పంట అనేది మనము ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఖరీఫ్లోను, మనకు ఇక్కడ అయితే చూసుకున్నట్టయితే యాసంగిలో సాగు చేస్తున్నారు. అయితే ఈ సాగు చేసేటప్పుడు రైతులు ఖచ్చితంగా ఏంటంటే పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా సాగుకు ముందు మనకేంటంటే రైతులు దుక్కిలో ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ SSP వేసుకోవడం అనేది కూడా చేసుకోవాలి. అదేవిధంగా జిప్సం కూడా చాలా ముఖ్యమైన పోషకం. సో జిప్సం కూడా 45 రోజుల తర్వాత వేసుకోవాలి. దీనితో పాటు మనము ఈ తెగుళ్ళు పురుగులను ప్రతిరోజు గుర్తిస్తూ మనకు పంటను అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టయితే ఈ పురుగులు తెగుళ్ళు తక్కువ ఉధృతి ఉన్నప్పుడే మనము నివారణ చర్యలు చేపట్టినట్టయితే వీటి వలన మనము రసాయనాల వినియోగానికి అవసరమయ్యే ఖర్చుని తగ్గించవచ్చు. అదేవిధంగా దీని ద్వారా మనము అధిక దిగుబడులు పొందవచ్చు. అదేవిధంగా నేలలో కూడా మనకేందంటే ఈ ట్రైకోడర్మా అనే జీవశిలీంద్రనాశిని ప్రతి సంవత్సరం వేస్తూ ఉన్నట్టయితే నేల యొక్క ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. అదేవిధంగా పంట యొక్క ఎదుగుదల కూడా మనకు ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా రైతులు సకాలంలో సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు అనేది పొందడం జరుగుతుంది.
1: డాక్టర్ దివ్యరాణి గారు, ఇంతవరకు మీరు వేరుశనగ పంటలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశానికి సంబంధించిన విషయాలను సమగ్రంగా వివరించారు. మీరు వివరించిన విధంగా తగిన సూచనలు పాటిస్తూ రైతు సోదరులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించి అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలండి డాక్టర్ వి దివ్యరాణి గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇంతవరకు ఇల్లు వాకిలీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి.

0: లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం విందాం.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు. ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారుతి గారితో పరిచయం వింటారు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశములో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశుమరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని

0: శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018లో ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాడు నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషణ లోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యమేమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ICDS CDPO గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేసినారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021లో 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోప పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోప పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022లో 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ, బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళా బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేమందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి, స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి, స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన, ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.

0: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
1: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోపపోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురచదనం, వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోపపోషణను ఎదుర్కొనడానికి పిల్లలలో తీవ్ర లోపపోషణ, కురచదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు, బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్లలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు, బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్లకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారు అనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య, ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం, పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
0: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
1: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికి అవగాహన కల్పిస్తాము. రెండవది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యని నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారినందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్లకు అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. మూడోది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతమవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యులు చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి కల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం, అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారికి వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలోకి జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన వారందరికీ అమలు చేసేలాగా చూడడం, ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
0: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
1: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి, అంటే శక్తినిచ్చేవి, అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు, అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి, ఇవి అన్నీ ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మనందరం ఆహార పదార్థాలు మనకి ఇష్టమైన

0: పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దానివల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృత్తులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గాని ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృత్తులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృత్తులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుందంటే శరీర నిర్మాణం చేయడానికి అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషన్ మాహ్ ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

శ్రోతలు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027-28 సంవత్సరానికి గాను గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్కు 25 రూపాయలు పెంచి 2610 రూపాయలకు పెంచినట్లు, అలాగే మరికొన్ని పంటలకు కూడా ఎంఎస్పీని పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. కరీంనగర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 1100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లలో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో నేతన్న బజార్, పాఠశాలలు, రాజరాజేశ్వర ఆలయ అభివృద్ది, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, గోదాములు, పోలీస్ స్టేషన్లతో పాటు ఇందిరా మహిళా శక్తి

భవన్ ప్రారంభోత్సవం ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా లోక్ భవన్ ఈ రాత్రి గులాబీ రంగు వెలుగులతో మెరిసిపోయింది. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సమయానికి నిర్ధారణ చేయడం,

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిలో ఒకదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఎల్టీ హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలతో వినియోగదారులకు ఖర్చుపై ముందుగానే స్పష్టత లభిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం శారదీయ దుర్గాపూజకు 5 రోజుల సెలవులను ప్రకటించింది. అలాగే పూజా మండపాల కేటాయింపు నిధులను 5 కోట్లకు పెంచుతూ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ వెల్లడించారు. సింగరేణి ఆధ్వర్యంలోని జైపూర్ విద్యుత్ విషయంలో రాజస్థాన్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్రావు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ నిర్వహణలో విఫలమైందని మండిపడ్డారు. గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న 2వ వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించింది. 3 బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడడంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 8:03. ఇప్పుడు ముసలోడి మూడో పెళ్లి నాటిక సమర్పించువారు శ్రీ సర్వేశ్వర నాట్యమండలి హైదరాబాద్.
1: ఆకాశవాణి ముసలోడి మూడో పెళ్లి నాటిక రచన శ్రీమతి ఎం విజయలక్ష్మి, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రదారులు: గోపాలం శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, కైలాసం శ్రీ వి భవానీ శంకర్, కృష్ణ శ్రీ కె భానుప్రకాష్, జంక్ మూర్తి డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, విజయలక్ష్మి శ్రీమతి ఉషానాయుడు, వసంతలక్ష్మి శ్రీమతి ఏఆర్ గీత. వినండి ముసలోడి మూడో పెళ్లి నాటిక.
2: గోపాలం, ఏమయ్యా గోపాలం? హలో మిస్టర్ పాల్.
3: ఓ, మీరా కైలాసం గారు? కంగ్రాచ్యులేషన్స్.
2: ఎందుకు?
3: ఎందుకేమిటి, నిన్ననే మీరు రిటైర్ అయ్యారంటగా మా బావ చెప్పాడు.
2: అవునయ్యా కృష్ణ, నిన్ననే ఒడ్డున పడ్డా.
3: ఏమన్నా పార్టీ ఇచ్చారా?
2: పెద్దగా ఏం లేదు. ఇంతకీ పాలు?
3: ఇప్పుడే పాలు పొయ్యి మీద పెట్టాను లేండి, కూర్చోండి కాఫీ తెస్తాను.
2: ఆ పాలు కదయ్యా, పాల్ గోపాల్. అదేనయ్యా, మీ బావ గోపాలం వయసు పెరిగిందని పేరు తగ్గించుకున్నట్ట.
3: ఓహో, అదా సంగతి. 2 రోజుల నుంచి ఎవరు ఫోన్ చేసినా మనమంతా యూత్, దేశం ముందుకు నడవాలంటే మన బోటి యూత్ ముందుండాలని తెగ లెక్చర్లు ఇస్తున్నాడు సార్. అంతేనా, ఇక ఇంట్లో అద్దం ముందు కూర్చొని ఏవేవో తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. పైగా ఇంట్లో ఒకటే కేరింతలు, ఒకటే పొర్లింతలు.
2: నాకు తెలియగడుగుతాను, మీ బావది కేరింతలు పొర్లింతలు పెట్టే వయసటయ్యా?
3: బాగా చెప్పారు, 75 దాటాయండి, నాకే 40 దాటాయి. పైగా బెండకాయలాగా ముదిరిపోతున్నాను, పెళ్లి చేయి బావా అంటే మంచి సంబంధం రానిరా అంటూ వచ్చిన సంబంధాన్ని అల్లరి చెడగొడుతున్నాడండి.
2: అయ్యో,
3: మొన్న మీరు తెచ్చిన మ్యాచ్ చాలా బాగుంది, ఎలాగో అలా మీరే మా బావకు నచ్చ చెప్పి నా పెళ్లి అయ్యేటట్టుగా చూడండి ప్లీజ్.
2: నేను చెప్తాలే, ఇంతకు ఎక్కడ మీ బావా?
3: దొడ్లో ఉన్నాడు, ఎవడో వెర్రి వెదవ వేపగాలి పీలిస్తే మంచిదన్నాడట. ఆ వేప చెట్టు కింద కూర్చొని గాలి పీలుస్తున్నాడు. ఇంట్లో వంట పని, ఇంటి పని చేయలేక నేను చస్తున్నాను.
4: ఎవరి ద్వారా మాట్లాడుతున్నావు?
3: అదిగో వస్తున్నాడు, కైలాసం బాబాయ్ గారితో.
4: కైలాసం గారి అబ్బాయా? ఎరా వేధవా, నీకు మీ నాన్న బుద్ధులే వచ్చాయిరా.
3: కళ్ళజోడు పెట్టుకో బావా, వచ్చింది మన కైలాసం గారే.
4: అరేరే, కైలాసం గారా? మరి సరిగా చెప్పి సామే, ఈ మధ్య కొంచెం చూపు మందగించింది, వినికిడి జస్ట్ కొంచెం తగ్గిందిలేండి.
2: వయసు ప్రభావం. ఈరోజు నేను చెకప్కు వెళ్తున్నా, మీరు రండి, నేను తీసుకెళ్లి డాక్టర్ చూపిస్తా.
3: పోనీ వెళ్ళు బావా, ఆటో ఛార్జీలు కలిసి వస్తాయి.
4: నాకు తెలుసులేరా, నువ్వు అర్జెంటుగా బయటకు వెళ్ళి ఏదన్నా ఆకుకూర తీసుకురా, వెళ్ళు. వెళ్ళరా?
3: అలాగే అలాగే వెళ్తున్నా.
4: చూడండి కైలాసం గారు, ఈ కాలనీలో నాకు మంచి మిత్రులు మీరే, అవునా కాదా?
2: నిజమేలే.
4: మరే చూశారు కదా, మా వాడు ఇంటి పని బయట పని చేయలేక బాధపడుతున్నాడు. ఇంకా ఎంతకాలం పాపం విని బాధ పెడతాను చెప్పండి మీరైనా.
2: నిజమేనయ్యా.
4: మరే
2: అందుకే త్వరలో ఎవరో ఒకరిని చూసి పెళ్లి చెయ్యి.

0: మా ఇంటికి వచ్చి నా దగ్గర మా ఆవిడ దగ్గర ఇదే గొడవ.
1: ఏమిటేమిటి, ఈ బడవాయి మీ ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు? చెప్పరే. అంటే నేను వాడికి ఏదో అన్యాయం చేస్తున్నానని కదండి. నేను వాడి పెళ్లి గురించి ఎన్ని బాధలు పడుతున్నానో అసలు మీకేం తెలుసులేండి కైలాసం గారు. అందుకే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానండి.
0: నువ్వా ఈ వయసులోనా?
1: ఏ అలానే సారు, ఎందుకు చేసుకోకూడదు? 70-80 దాటిన వాళ్లే మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, హాయిగా పిల్లల్ని కూడా కంటున్నారు. రోజు పేపర్లో టీవీల్లో చూడటం లేదు? ప్రపంచం ముందుకెడుతోందండి. పైగా ఈ వయసులో నేను తోడుకోరుకోవటం తప్పా చెప్పండి.
0: అమ్మో ఏదో అనుకున్నా సరేలేండి, మీ ఉత్సాహం ఎందుకు కాదనాలి. ముందు మీ బావమరిదికి పెళ్లి చెయ్యి, తర్వాత నీ సంగతి చూద్దాం.
1: అందుకే కదండి నేను ముందు పెళ్లి చేసుకునేది. తర్వాత మేము ఉభయలము పీటల మీద కూర్చొని వాడి పెళ్లి ఘనంగా నెల రోజులు తిరగక ముందే బ్రహ్మాండంగా చేయింటండి.
0: అలాగా మరి చెప్పరే. అయితే మనకు దగ్గరలో గంగా భాగీరథి మ్యారేజ్ బ్యూరో ఒకటి ఉంది, దాని MD జంకుమూర్తి గారిని నాకు మంచి మిత్రుడు. పైగా ఇలాంటి పెళ్లిళ్ళు చేయటంలో ఆయన దిట్ట.
1: అలా చెప్పరే మరి, ఈ కార్యం చేసి పుణ్యం కట్టుకోండి. ఇదిగో కైలాసం గారు, ఈ విషయం కొంచెం గుట్టుగా ఉండనివ్వండి, ఎందుకంటే గిట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు, చెడగొట్టి చేస్తారు. మీరు అన్నట్టు చెవులు అవి ఇవి కొరుకు చేస్తారు.
0: సరే ఇప్పుడే వెళ్ళి ఆయనతో మాట్లాడి నీకు ఫోన్ చేయిస్తా. సరేనా? మరి వస్తా.
1: కొంచెం ఆ పనిలో ఉండండి.
0: అలాగే అలాగే.
1: అమ్మ కిట్టిగా ఓరి దొంగ పిడుగా, నాకు తెలియకుండా నీ పెళ్లి ఏర్పాటు నువ్వే చేసుకుంటున్నావు అన్నమాట. చేస్తారా నీ పెళ్ళి? చేస్తా, నా పెళ్ళి తర్వాతే.
2: హలో హలో, ఎవరండి? అవునండి, గోపాలం గారిలే, నేను వారి బామ్మర్దిని. పెళ్ళి నాకేనండి. మీ ఆఫీస్ ఎక్కడా? అయ్యో మాకు దగ్గరే.
1: హరే కృష్ణ గోవింద. ఎవర్రా ఫోను?
2: ఎవరో జింకుమూర్తి గారట.
1: జింకుమూర్తి కాదు నీ మొహం మండ, జంకుమూర్తి.
2: అదే అదే జంకుమూర్తి గారట.
1: అప్పుడే ఫోన్ కూడా చేసేసారే. ఇలాతే ఫోన్, ఇలాతే ఇలాతే. హలో, నమస్కారం అండి. నేను గోపాలం మాట్లాడుతున్నా. సరే ఏదో గంతకు తగ్గ బోంతా.
2: కుదరదు, పిల్ల బాగుండాలి.
1: నోరు ముయ్యి, పళ్ళు రాలగొడతా. చచ్చా, అయ్యో మిమ్మల్ని కాదండి బాబు, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు. ఇక్కడ మా వాండిలేండి. చెప్పండి చెప్పండి. ఏమిటి? 1,000 రూపాయలా? ఓ రిజిస్ట్రేషన్ ఫీజా? అలాగే, ఇప్పుడే బయలుదేరి వస్తా, ఉంటానండి.
2: పోనీలే బావా, ఇంతకాలానికి ఈ ఇంట్లో ఒక శుభకార్యం చేయాలని నీకు బుద్ధి పుట్టినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.
1: నేను వెళ్ళి ఆ జంకుమూర్తి గారితో మాట్లాడి వస్తా.
2: సరే పదా, నేను వస్తా.
1: నువ్వెందుకురా మళ్ళీ, అన్ని నేను మాట్లాడి వస్తా కదా.
2: అంటే నా ఇష్ట ఇష్టాలతో పనిలేదా? అసలు పెళ్లి చేసుకునేది నేనా నువ్వా?
1: అసలు పెళ్లి నీకని ఎవరన్నారా?
2: మరి
1: ఏదేదో ఆలోచించి అనవసరంగా మనసు బాడు చేసుకోకున్నా అన్న. పెళ్లి, హలో, పెళ్లి నాకు. ఇందులో మోసమే ఉందిరా పిచ్చి వేధవా, నేను పెళ్లి చేసుకునేది నీ కోసమే కదూ.
2: చవూర్కోబా, ఎవరన్నా విన్నారంటే బాగుండదు.
1: అది కాదురా, నీ పెళ్లి నా చేతుల మీదుగా చేస్తానని మీ అక్కకు నీ ముందే మాటిచ్చాను కదా. అందుకే నేను పెళ్లి చేసుకుని మా ఉభయలం, ఏమిటే మా భార్యావర్తలం, ఉభయలం పీటల మీద కూర్చొని నీకు ఘనంగా పెళ్లి చేస్తామన్నమాట.
2: నిజంగానే?
1: నీ అక్క మీద ఒట్టు, లేకపోతే నాకు ఈ వయసులో పెళ్లి ఏమిట్రా? జంకుమూర్తి గారు నాకేదో సంబంధం ఉందన్నారు, వెళ్ళి మాట్లాడి పనిలో పని నీ పెళ్లి గురించి కూడా మాట్లాడి వస్తా అంతే.
2: సరే బావా, వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడుకో. బాగా ముసలిదాన్ని రోగిష్టిదాన్ని చేసుకోవద్దు. నీకేమన్నా రోగాలు వస్తే నేను నా పిల్లలు చాకరీ చేయలేక చస్తాం.
1: అనుభవం కలవాండిరా, నన్ను తక్కువ అంచనా వెయ్యకు. పైగా నాకిది 3వ పెళ్లి.
2: అలాగే అలాగే, తప్పకుండా సార్. నమస్కారం.
1: ఎవర్రా అది?
2: బావా, జంకుమూర్తి గారు నిన్ను రావద్దన్నారు.
1: అయ్యో, ఇంతలో ఎవరు జడగొట్టారా?
2: తొందరొద్దు, చెప్పేది విను.
1: చెప్పు.
2: ఆవిడను పంపుతున్నారు, అన్ని విషయాలు ఆవిడ

0: చెప్పండి, మిగతావి నేనే వచ్చి మాట్లాడతాను అని ఫోన్లో చెప్పారు.
1: అలా చెప్పారా? అంటే అంటే పెళ్లి కూతురు వచ్చేస్తుందా?
0: అవును.
1: ఇప్పుడు ఎలాగరా, నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు, పైగా తల కొంచెం రంగు వేద్దాం అనుకున్నాను. ఏం చేద్దురబ్బా? ఒరే ఒరే ఒరే ఒరే, నీ ప్యాంటు ఆ చారల బనీను కాస్త ఎవరా వేసుకుంటాను. ఇగా ఇల్లుకు వచ్చి నీట్గా సర్దు, మరి ఆవిడతో కాస్త మర్యాదగా మాట్లాడు. అయితే ఇదే నీకు వరసో తెలుసో తెలియదో, నీకు అక్కయ్య అవుతుంది. ఈ లోపల నేను బట్టలు మార్చుకొని వస్తా, సరేనా?
0: సరే.
2: హలో, ఎవరండి ఇంట్లో? లోపలికి రావచ్చా?
3: రండి రండి, కూర్చోండి.
2: హౌ నైస్, ఇల్లు చాలా బాగుంది. ఈ ఇల్లు ఓనా రెంటా?
3: అయ్యో ఓనేనండి, పైగా రెండు రెండు పోర్షన్లు అద్దెకిచ్చాం. దొడ్లో బావి, బావిలో నీళ్లు.
2: బావిలో వాటర్, హౌ నైస్. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? ఐ మీన్ జాబ్.
3: ఏదో హైటెక్ సిటీ దగ్గర ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉందిలేండి.
2: వావ్, హౌ నైస్. సంపాదన, ఐ మీన్ ఇన్కమ్ ఎంత ఉంటుంది?
3: డెలివరీ అయిన ప్రాజెక్టులకు క్లయింట్ ఎగ్గొట్టకుండా ఉంటే నెలకు 2-3 లక్షలు వస్తుందండి.
2: హౌ నైస్, 2-3 లక్షలు. మీ వయసు, ఏజ్?
3: 40.
2: అదేమిటి, జంకుమూర్తి గారు 75 పైనే ఉంటాయి అన్నారే.
3: నిజమే, అది మా బావకి.
2: అసలు ఇంతకు పెళ్ళేవరికి?
3: ఇద్దరికినండి. కాకపోతే ముందు మా బావకి 3వ పెళ్లి, నాది మాత్రం మొదటిదే, ఫ్రెష్.
2: ఇంత అర్జెంటుగా మీ బావగారు 3వ పెళ్లికి ఎందుకు సిద్ధమయ్యారు?
3: మొన్న హెల్త్ బాగుండకపోతే పెద్ద హాస్పిటల్లో చేర్చా. అక్కడ ఐసీయూలో ఏమి జరిగిందో ఏమో గాని, డిశ్చార్జ్ అయిన దగ్గర నుండి రీఛార్జ్ అయిన బ్యాటరీ లాగా 3 వచ్చిందంటూ 3వ పెళ్లికి సిద్ధమయ్యాడు.
2: హౌ నైస్ మూడ్, వెరీ గుడ్. ఇంతకీ ఎక్కడ మీ హీరో?
3: లోపల రెడీ అవుతున్నాడు. మీకేమన్నా వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ కావాలా?
2: ఆహా, ఏమీ వద్దు, త్వరగా రమ్మనండి, నేను ఒక ఫోన్ చేసుకుంటాను.
3: ఒకటేమిటండి, 100 చేసుకోండి.
2: హలో, నేనే ఇక్కడే ఉన్నా, ఇంకా పెళ్లి కొడుకుని చూడాలా. సరే సరే, త్వరగా వచ్చేయండి.
1: వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. వచ్చేసా? ఎక్కడరా? ఓ, ఇక్కడున్నారా? మీ తొందరే నా తొందర. ఇప్పటిదాకా ఈ ఇల్లు వెలవేల పోయింది, ఇదిగో ఇప్పుడే కాస్త కళకళలాడుతోంది.
2: అంటే?
3: మరేమి లేదులేండి, ఇప్పటిదాకా కరెంటు లేదు, మీరు వచ్చే ముందే కరెంటు వచ్చిందిలేండి.
1: మీరు కాసేపు నోరు మూయండి. బై ది బై, నేను మిస్టర్ పాల్. మీరు?
2: నేను విలా, అంటే విజయలక్ష్మి.
1: విజయలక్ష్మి,
3: విజయ పాల్. బావా, కలిసిపోయింది కలిసిపోయింది బావా, కలిసిపోయింది.
1: అవునులేరా? ఏమండి, మీరు కాఫీయా, టీనా, పాలా, లేకపోతే కూల్ డ్రింక్సా? త్వరగా చెప్పేయండి.
2: నేను ఏదైనా అడ్జస్ట్ అవుతానండి.
1: ఓహో, సేమ్, నేను అంతేనండి. అరే కృష్ణ, 2 ఫిల్టర్ కాఫీ ఇవ్వట్రా.
3: అలాగే అలాగే.
2: చూడండి పాల్ గారు.
1: యా చెప్పండి.
2: ఇంత అర్జెంటుగా ఈ వయసులో పెళ్లి ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నారు?
1: ఎందుకేమిటండి, తోడు కోసం. ఆ విషయమే జంకుమూర్తి గారికి చెప్పాను, వెంటనే మిమ్మల్ని పంపాడు.
2: హౌ నైస్. అసలు మీ ఉద్దేశంలో ఆ తోడు ఎలా ఉండాలనుకుంటున్నారు?
1: ఎలా ఉందే ఉందండి, పాలు మజ్జిగలాగా, బ్రెడ్ అండ్ బట్టర్ లాగా.
2: ఓహో, బై ది బై, మీకు కాబోయే వైఫ్ నుండి ఆర్థికంగా ఏదైనా ఆశిస్తున్నారా?
1: నో నో నో నో నో నో నో, 5 పైసలక్కర్లేదు నాకు. పోయిన నా భార్యల పట్టు చీరలు, నగలు, కొత్తవి తళతళ ఇంకా అలాగే ఉన్నాయి. కొద్ది గొప్ప కొంచెం బంగారం, కొంచెం వెండి కూడా ఉందిలేండి. అసలు నన్ను అడిగితే మీరే ఒక బంగారం.
2: బంగారం, గోల్డ్. హౌ నైస్.
3: కాఫీ తీసుకోండి అక్కయ్య గారు.
2: అక్కయ్య గారు, హౌ నైస్, చాలా బాగుంది తమ్ముడు.
1: చూసారా చూసారా, మా వెధవ ఆనందం ఆపుకోలేక అప్పుడే వరసలు కూడా కలిపేస్తున్నాడు.
3: బావా, ముందు కళ్ళజోడు పెట్టుకో.
2: మిస్టర్ పాల్ గారు, ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు.
1: ఆ మాటకు వస్తే మీరు మాత్రం తక్కువ ఏమిటి, మీ ముందు మోడల్స్ కూడా బాలా దూరు.
2: పోనీలేండి, నా అందాన్ని మీరైనా మెచ్చుకున్నారు. ఇంతకు మీకు ఎలాంటి భార్య కావాలో చెప్పనేలేదు.
1: వేరే చెప్పేదే ఉందండి, రూపంలో, గుణంలో, అచ్చు అచ్చు అచ్చు మీలాంటి మీరే అవును.

0: పాల్, మీదొక ఫోటో కావాలి.
1: ఒకటేమిటండి, 100 ఇస్తాం కానీ ఇప్పుడు లేవు, రేపు తీయించి మా కృష్ణతో పంపుతావు, ఓకేనా?
0: ఓకే పాల్, మరి నేను వెళ్ళొస్తా.
1: అప్పుడే వెళ్తారా?
0: మళ్ళీ వస్తాగా. తమ్ముడు వెళ్ళొస్తా.
2: అలాగే అక్క.
1: టాటా టాటా. నమస్కారం మూర్తి గారు, కూర్చోండి.
3: నమస్కారం. నమస్కారం, నా పేరు జంకమూర్తి. కైలాసం గారు మీ గురించి పూర్తిగా చెప్పారు అన్నట్లు ఆవిడ గారేది?
2: ఇప్పుడే, ఇంతకు ముందే వెళ్లారు.
3: ఆవిడతో అన్ని విషయాలు చెప్పారుగా, ఎందుకంటే రేపు జీవితంలో ఏదన్నా తేడా వస్తే మధ్యవర్తులు అయిన మేము కోర్టుల చుట్టూ తిరగాలి, అందుకే ఈ ఏర్పాట్లు.
1: హౌ నైస్, హౌ నైస్, చాలా బాగుంది. తర్వాత మూర్తి గారు.
3: ఒక్క నిమిషం, జంకమూర్తినే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఏంటి? ఓహో, అదా చూడండి, మొయ్యటానికి వచ్చిన వాళ్ళు ఏడవరండి, దానికి వేరే వాళ్ళని పంపానుగా. అలాగే ఒక్కసారి ఫోను మా వాళ్ళకి ఇవ్వండి. నమస్తే నమస్తే రాజు. కాసేపు పెద్దగా ఏడ్చి ఆ శవాన్ని శ్మశానం దగ్గర దింపి డబ్బులు తీసుకుని నాకు వెంటనే ఫోన్ చెయ్యి. పెద్ద బజార్ దగ్గర మరొక శవం ఉంది, అక్కడికి 4 లోపు వెళ్ళాలి. ఏమంటావు, ఓకేనా?
1: మూర్తి గారు, ఈ శవాలు ఏడుపులు ఏమిటండి?
3: అబ్బే, మరేం లేదండి, మీ వయసున్నాయనే పోయాడు, వెనక ముందు ఎవరూ లేరట, అందుకే ఏడవటానికి మోయటానికి మనుషుల్ని ఏర్పాటు చేశాను అంతే.
4: పెళ్లి సంబంధాలే కాదు, శవయాత్రలు కూడా.
3: ఈ కాలంలో బ్రతకాలంటే 4-5 వ్యాపారాలు ఉండాలి బాబు.
4: మరే,
3: ఇంతకి మీ రిజిస్ట్రేషన్ ఫీజు 1,000 రూపాయలు చెల్లించారా?
1: లేదండి లేదండి, రెడీగానే ఉన్నాయి. రే కృష్ణ, కృష్ణ, ఆ డబ్బులు ఇచ్చేయరా.
3: చెప్పండి, పెళ్లి ఎలా జరగాలి? గుళ్ళోనా, ఇంట్లోనా, హాల్లోనా, దండల పెళ్ళా, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్లోనా? ఆర్భాటమా, సింపులా, జనాలు కావాలా వద్దా?
2: ఆగండి జంకుమూర్తి గారు, మూడో పెళ్లి కదా, సింపుల్ గానే కానిద్దామన్నాడు మా బావ.
1: అనకూడదు గాని మూర్తి గారు.
3: పర్వాలేదు అనండి.
1: మీరు రావటం ఓ 5 నిమిషాల ముందు వచ్చుంటే మీ కళ్ళ ముందే ఇదిగో దగదగా మెడుస్తున్న ఈ బంగారపు ఉంగరం ఆవిడ వేలికి తొడిగి గాంధర్వ వివాహం చేసుకునేవాడిని తెలుసా? వరేవా, హౌ నైస్ ఇట్ ఈస్.
4: అవునండి, ఆవిడ మా బావగారికి పిచ్చ పిచ్చగా నచ్చింది.
1: అవునండి, ఏం పర్సనాలిటీ, ఏం పర్సనాలిటీ, ఏమందం ఏమందం. అరే రే రే రే, అలాంటి స్త్రీని వదిలేసిన విధమని నడి రోడ్డులో కాల్చి చంపాలండి. ఆమెది ఏం వినయం, ఏం విధేయత. హౌ నైస్ ఇట్ ఈస్.
3: అంటే ఇక్కడికి పెళ్లి కూతురు కూడా వచ్చేసిందా? నాకు తెలియదే.
1: ఊరుకోండి, మీరే పంపి తెలియదంటారేమిటి, చెప్పరా కృష్ణ?
2: అదే మూర్తి గారు, ఇందాక మీరు పంపిన ఆవిడ మా బావగారికి నచ్చింది. ఎలాగో అలా ఆ పెళ్లి కూతురు విజయలక్ష్మి అక్కయ్య గారితో తొందరగా మీ చేతుల మీదగా ఈ పెళ్లి కానిచ్చేయండి.
3: నోర్మై, ఆ విజయలక్ష్మి నా పెళ్ళామయ్యా. నాకు అర్జెంటుగా ఆ శవాల కేసు తగిలి మా ఆవిడని ఇక్కడికి పంపా. అమ్మో, నా కొంపకే ఎసరు పెట్టారే.
1: అయ్యా, క్షమించాలి క్షమించాలి, ఆవిడే పెళ్లి కూతురని పొరపాటు పడ్డాం, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్.
3: కొంపదీసి విషయం ఆవిడ దగ్గర అనలేదుగా.
1: లేదండి బాబు, రామ రామ, మీ మీద ఒట్టు.
3: సరే సరే, ఇంతకీ మీ ఫోటో ఆవిడకిచ్చారా?
1: లేదండి లేదండి, వెతికి పొద్దున్నే మా కృష్ణతో పంపిస్తా అన్నానండి.
3: నా ఫోన్ లో తీసుకుంటా, కొంచెం ఇలా తిరగండి, కొంచెం స్మైల్ స్మైల్. ఓకే,
1: బాగా వచ్చిందండి.
3: బాగానే వచ్చింది. రేపు పేపర్లో మీ పెళ్లి యాడ్ వస్తుంది, చూసుకోండి. మీ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. పెళ్లి కూతుర్లు డైరెక్ట్ గా మీకే ఫోన్ చేస్తారు, లేకపోతే మిమ్మల్ని చూసి మాట్లాడుకోవటానికి ఇంటికే వస్తారు. ఏ విషయం ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి, ఓకేనా?
1: ఓకేనండి ఓకే.
3: మరి నేను వస్తా.
1: అలాగే అలాగే, మంచిది మంచిది మంచిది. ఏమిట్రా ఇది కృష్ణ, అంది నెట్టి అంది చేజారిపోయింది. ఏమిటో, ఏమైనా, హౌ నైస్ ఇట్ ఈస్. ఆవిడ మర్చిపోలేకపోతున్నారా?
2: చాలే, ఊరుకో బావా, తొందరపడి ఆవిడతో అలాగాని అన్న అంటే చెప్పు తీసుకొట్టేది.
1: లేదు లేదు
2: చూడు, పరాయివాడి పెళ్ళం అందరికీ అందగత్తే, ఇక అదే పనిగా తలుచుకుంటూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, అసలే నీ వయసు పెద్దది.
1: ఏమిటో, పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏమో. ఒరే, మనసు బాగుండలేదు, వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటా.
2: వెళ్ళు వెళ్ళు.

0: ఎవరండి మీరు? అలా లోపలికి వచ్చేస్తున్నారేమిటి?
1: చెబుతా ఉండరా?
0: మీరు మా గోపాలం గారికి ఏమన్నా బంధువులా?
1: చెబుతా చెబుతా, ముందు వారిని పిలు.
0: బావా, పాల్ గారు రావాలి రావాలి.
2: ఎవర్రా అది? ఎవరు?
1: ఓ, మీరేనా పాల్ గారు? రండి రండి, వెల్కమ్ వెల్కమ్, ఇలా కూర్చోండి.
2: అసలు ఇంతకీ మీరెవరో నాకు గుర్తు రావటం లేదండి.
1: చెబుతా చెబుతా.
2: ఒరే కృష్ణ, ఈవిడ గారికి ఇక్కడ ఎక్కిళ్ళు వచ్చాయి, త్వరగా మంచినీళ్ళు తీసుకురారా, లేకపోతే చస్తుందో ఏమో.
1: వద్దండి వద్దండి, అక్కర్లేదు, నా దగ్గర నీళ్ల బాటిల్ ఉంది. అవును పాల్ గారు, మీరు మూడో పిడి చేసుకుంటున్నారా?
2: మరేనండి, ఆడదిక్కులేని సంసారం నాది, మనలాంటి వృద్ధులకు ఇలాంటివి తప్పవుగా. ఏమంటారు?
1: నిజం చెప్పారు పాల్ గారు. మీకు జీవితాశయాలు ఏమైనా ఉన్నాయా?
2: ఆశయాలా? నా బోందా, కాటికి కాళ్ళు జాపుకొని కూర్చున్నా, ఏదో గంతక తగ్గ బొంత దొరికితే అదే 10,000.
1: అదేంటి పాల్ గారు, మీకేం వృద్ధ మన్మధుడులా ఉన్నారు, కొంచెం తలకి రంగేసుకోలేకపోయారా?
2: అలాగే అలాగే. అవునండి, మీ బంధువుల్లో ఎవరైనా నాకు తగ్గ జోడి ఉంటే చూడకూడదు.
0: ఇదిగోండి బామ్మగారు, షుగర్లెస్ ఫిల్టర్ కాఫీ.
1: మంచి పదయ్యా.
2: ఏమిటండి మీకు షుగరా?
1: అయ్యో, ఒక్క షుగర్ ఏమిటండి, బీపీ, ఎక్కిళ్ళు, తుమ్ములు, కీళ్ళ నొప్పులు. కానీ పర్వాలేదండి, మంచి మందులే వాడుతున్నానులేండి.
0: బాధపడకండి, మా బావగారికి ఇవి గాక ఇంకెన్నో రోగాలు.
2: మీరా వెధవా నువ్వు అన్నిటికీ? ఆమెడి గారు ఏమన్నా నిన్ను అడిగారా ఏమిటి?
1: పర్వాలేదు బాల్ గారు, మన ఒకటి వాళ్లకు ఈ రోగాలు మామూలే. అవును, వీడు మన పెద్దబ్బాయి.
2: కాదు కాదు కాదు, వీడు నా బావు మరిది. ఇంట్లో వంట వర్పు చేస్తూ ప్రస్తుతానికి నాకింత వీడే తోడు.
1: అలాగా? ఒరే అబ్బాయి, కాఫీ చాలా బాగుందిరా, 2 గ్లాసులు కాఫీ కొంచెం ఫ్లాస్క్ లో పోసించు, ఎందుకంటే గంట గంటకు మందులు వేసుకోవాలి, రోగాలు కదా.
0: అలాగే, అయినా ఈ వయసులో మీ వెంట వచ్చేది రోగాలు కానీ భోగాలు రావు కదా.
2: ఒరే ఒరే, సరేలేరా, కాసేపు నీ వేదాంతం ఆపు. అవునండి, ఇంతకు మీరెందుకు వచ్చారో చెప్పలేదు.
1: ఏమి లేదండి, మా వారు పోయిన పుష్కరాలకు నదిలో స్నానం చేస్తూ కనపడకుండా పోయారు.
2: అయ్యో పాపం.
1: ఈ రోజుకు సరిగ్గా 1 సంవత్సరం. వారి గుర్తుగా మా వారి ఫోటో ఈ రోజు పేపర్లో వేయించా. మా వారి ఫోటో క్రింద మీ పెళ్లి ప్రకటన ఫోటో చూసి ఆనందం ఆపుకోలేక క్యాబ్లో పడి వచ్చేసా.
2: ఎందుకో?
1: అబ్బో అబ్బో, ముసలివారైనా స్వర్తానికి
2: సరస్సు. చెప్పండి ప్రభు,
1: మీకు ఇక తోడుగా ఉందామని.
2: మీరు నాకు తోడా?
1: ఏ, నాకేం తక్కువ, వంట వాటి వచ్చు, పైగా అనుభవం కలదాన్ని. మీకు రోగాలున్నాయి, నాకు అవే రోగాలున్నాయి, చెప్పరా కృష్ణ?
0: అవును నిజమేనండి బాబా, ఒక విధంగా నీకు అదృష్టం కలిసి వచ్చినట్టే. డాక్టర్ దగ్గరికి ఒకరు వెళ్తే చాలు, అవే మందులు ఇద్దరు వాడుకోవచ్చు.
2: నువ్వు నోరు ముయ్యరా, నోరు ముయ్యి చూడండి, నాకు కావలసింది మీ అంతటి వయసు ఉన్నవారు కాదు.
1: ఎవరైనా రండి, నేను అలా కనబడతాను గానీ మీకంటే చాలా చిన్నదాన్ని. కావాలంటే నా కంప్యూటర్ జాతకం చూడండి, మీకు తెలుసో తెలీదో నేను 90 ఏళ్లు బ్రతికి సుమంగళిగానే పోతానట.
0: బావా బావా, నీ ఆయుష్ కూడా ఇది కలిసి వచ్చినట్టే, అంటే నువ్వు 90 తర్వాతే పోతావు.
2: నువ్వు నోరు ముయ్యరా, నోరు ముయ్యి.
1: పాల్ గారు, మీ పిచ్చి గాని చిన్న వయసు వారు మనల్ని పెళ్లి చేసుకుంటారా?
2: చూడండి అమ్మా.
1: ఛీ, ఏమిటా వరస, సరసానికి పనికిరాదు. నా పేరు వసంతలక్ష్మి, వారు ఎక్కడున్నారో కానీ నా దగ్గర ఉన్నంత కాలం వలా వలా అని పిలుస్తూ విలవలలాడిపోయేవారు తెలుసా?
2: వలగారు?
1: అదే పిలుపు, వారి పిలిచినట్టే ఉంది.
2: నేను కొంచెం ఆలోచించి కబురు చేస్తాను, మీ అడ్రస్ ఇచ్చాలండి సరేనా?
1: భలే వారే, ఇంకొకటి అడ్రస్, ఉద్దాశ్రమం ఖాళీ చేసి వచ్చేసాగా, ఇక మీదట ఇదే నా అడ్రస్. అయినా ఇప్పటికే 12 సంవత్సరాలు నేను, 20 సంవత్సరాలు మీరు, టైం వేస్ట్ చేశాం, నన్ను కాదనుకోండి.
2: ముందు నా చెయ్యి వదలండి. అబ్బో నా చెయ్యి వదలండి. అరే చూస్తావేరా కృష్ణ, కాస్త లాగురా.
0: అమ్మో, కలిసిన జంటను విడదీయుట మహాపాపం.
2: అయ్యో మీ దండం పెడతా, వదలండి
1: వదలను
2: వదలండి
1: వదలను
2: వదలండి,
1: నేను వదలను.
3: బాగుందయ్యా సీను, ఏదన్నా డ్యూయెట్ పాడుకుంటున్నారా?
1: అయ్యో అలాంటిది ఏమీ లేదండి, రండన్నయ్య గారు సమయానికి పురోహితుడిలాగా వచ్చారు.
3: ఏమైందమ్మా అలా గింజుకుంటున్నారు?
2: ముందు నా చెయ్యి వదులు తల్లి, నీకు దండం పెడతాను.
1: అరే వదిలితే పడిపోతారండి, ఇలా కూర్చోండి.
2: అయ్యో వదలండి.
3: నువ్వు చెప్పమ్మా అసలు ఏమి జరిగింది.

0: గారు చూడండి, పేపర్లో పెళ్లి ప్రకటన ఇచ్చారు, దానికి సిద్ధపడి నేనొస్తే ఇప్పుడు కుదరదు అంటున్నారు. మీరైనా చెప్పండి అన్నయ్య గారు మీ బావగారికి.
1: సరేలే, నువ్వేం భయపడకు, నేనున్నానుగా, మీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను.
2: నువ్వేమిటయ్యా కైలాసం, ఆవిండి వెనకేసుకొస్తావేమిటయ్యా?
1: చెబుతా బాబు కృష్ణ, రెండు దండలు తెప్పించు.
0: అక్కర్లేదు అన్నయ్య గారు, పాతవి నేను తెచ్చుకున్నాను.
1: ఇదిగో గోపాలం, జంకుమూర్తి గారు ఫ్యామిలీతో వస్తున్నాడు, నిన్ను రెడీగా ఉండమన్నాడు.
2: దేనికి?
1: అదే, ఈవిడితో నీ పెళ్లి.
2: అమ్మా వద్దు, నాకే పెళ్ళొద్దు.
3: నా మాట విని చేసుకో బావా, చేసుకో.
2: అబ్బా నువ్వు ఉండరా, నువ్వు ఉండు. చూడు తల్లి, నా బతుకు బజారు పాలు చేసేలా ఉన్నావు, పెళ్లి అంటేనే భయం కలిగించావు. దయచేసి నన్ను వదిలి వెళ్ళు తల్లి, నన్ను వదిలి వెళ్ళు.
0: లేదు, నిన్ను వదిలేదు లేదు, నన్ను మీరు పెళ్లి చేసుకోవాల్సిందే, నేను సుమంగళిగా పోవాల్సిందే.
3: పోనీ చేసుకో బావా, నీ పెళ్ళైతే నా పెళ్ళవుతుంది, చేసుకో బావా. ఇంతకన్నా మంచి మ్యాచ్ రాదు.
2: అబ్బా మధ్యలో నీ గొడవ ఏంట్రా, నువ్వు నోరు ముయ్యి. రై, నీకు అంత తొందరగా ఉంటే ఈవిని నువ్వు చేసుకో.
0: నాకు ఎవరైనా పర్వాలేదు, నేను మాత్రం సుమంగళిగానే పోవాలి.
2: ఇంకేర్రా, బామ్మగారు కూడా ఇష్టపడుతుంది. ఇదిగో దండ వేసేయరా.
3: చూసారా కైలాసం బాబాయ్ గారు, మా బాబా ఎంత అన్యాయం చేస్తున్నాడో చూసారా?
1: కృష్ణ, విధిని ఎవ్వరూ తప్పించలేరు, మనస్ఫూర్తిగా ఆనందంగా ఆవిడ మెళ్ళు ఆ దండ వేసేయి.
4: ఆగండి, ఇదేంటి పెళ్లి కొడుకు మారాడు?
2: అయ్యా జంకుమూర్తి గారు, మీరు అడ్డుపడద్దు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఈ కార్యం కానియండి అంతే.
4: అది ఎలా కుదురుతుందండి, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, కుదరదు.
2: అయ్యా నేను ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నేనే అనుకొచ్చేసాను. నా ఫీజు మా వాడి పేరు మీద మార్చండి, మీకు దండం పెడతా స్వామి.
5: హౌ నైస్, అలాగే. ఇంకేం, మీరు దండలు మార్చుకోండి.
1: ఆవిడ వేసేసింది, నువ్వు వెయ్యి. అదే
2: శుభం.
1: ముందు మీ ఉభయులు పెద్ద ఆయన గోపాలం గారి ఆశీస్సులు తీసుకోండి.
6: బావా, మమ్మల్ని ఇద్దరిని దీవించు.
2: అలాగే. అమ్మో అమ్మో, మోసం, దగ కుట్ర, తలకు తెల్లటి విగి పెట్టుకొచ్చి నాటకాలు ఆడతారా? ఎర్ర కిచ్చిగా, ఇదంతా నీ ప్లానే కదరా దొంగ వెధోకానని.
1: గోపాలం, తొందరపడకు.
2: అలాగదు,
1: ఈ అమ్మాయి ఎవరో కాదు, స్వయాన మా అన్నయ్య కూతురే. మొన్న కృష్ణ మా ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి ప్రస్తావన వచ్చింది, ఉభయులు ఇష్టపడ్డారు. ఈ విషయం నీతో చెబుదామంటే ముందు నా పెళ్ళో అని ఎగబెడ్డావు.
4: అవునండి, మేమందరం కలిసే ఈ నాటకం ఆడాం.
2: నాటకం? వారి దేవుడో.
4: చూడండి గోపాలరావు గారు, ఈ వయసులో మీలాంటి వారికి తోడు చాలా అవసరమే, కానీ దానికోసం మళ్ళీ పెళ్లి చేసుకోనక్కర్లేదు.
0: అవును బాబాయ్ గారు, మీకు జీవితాంతం మేము తోడుగా ఉంటాం.
7: అవును బావా, నీతో చెప్పకుండా ఇంత పని చేసినందుకు నన్ను క్షమించు. ఇంతకాలం నిన్ను ఎలా చూసుకున్నానో ఇక మేమిద్దరం నిన్ను అలాగే చూసుకుంటాం, నన్ను నమ్ము.
2: జీవితంలో ఒక తోడు అవసరం అనుకున్నానరా, కానీ నాకిప్పుడు ఇద్దరు తోడయ్యారు. చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషం.
7: ఇద్దరేమిటి బావా, వచ్చే ఏడాదికి నీకు తోడుగా ముగ్గురం అవుతాం చూడు.
8: మీరింతవరకు ముసలోడి మూడో పెళ్లి నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ అంబటిపూడి మురళీకృష్ణ, శ్రీ వి భవానీ శంకర్, శ్రీ కె భానుప్రకాష్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి ఉషా నాయుడు, శ్రీమతి ఏఆర్ గీత, రచన శ్రీమతి ఎం విజయలక్ష్మి, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
9: శ్రోతలు, మీరింతవరకు ముసలోడి మూడో పెళ్లి నాటిక సమర్పించిన వారు శ్రీ సర్వేశ్వర నాట్యమండలి హైదరాబాద్.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు విందాం ఇద్దరు ఇద్దరే చిత్రం నుంచి ఎస్పి బాలు పన్నపట సిరివెన్నెల సాహిత్యం, రాజ్కోటి సంగీతం. ఈ పాట మీకోసం.

0: చేస్తాను.
1: శ్రోతలు, మీరింతవరకు చిత్రసీమ సినీగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 8:45. మరికొద్ది క్షణాలలో సమాచార్ సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

స్మారక్ డాక్ టికెట్ ఆర్ 100 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా నామ్ కి ఏక్ పుస్తక్ భీ జారీ కరెంగే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనసేవా మే 25 వర్ష పూరే కర్ రహే హే. ఉన్కీ యాత్రా జనసేవా సే దేశ్ సేవా కే సంకల్ప ఔర్ నిరంతర జనసేవా కీ భావనా సే ప్రేరిత రహీ హే. ఇసీ సేవా

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు విందాం రావణుడే రాముడైతే చిత్రం నుంచి ఎస్పీ బాలు, జానకి పన్నపాట, వేటూరి సాహిత్యం, జీకే వెంకటేష్ సంగీతం.

శ్రోతలు, అన్వేషణ చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు విందాం ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి మనో పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యం, ఇళయరాజా సంగీతం. ఈ పాట మీకోసం.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. చివరగా విందాం గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పన్నపాట, వేటూరి సుందర్రామ్మూర్తి సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

0: match ODI series in Guwahati, taking an unassailable 2-0 lead. Put into bat first, the West Indies posted the highest ever ODI score of 405 for 7. In reply, India comfortably overhauled the target in 43.3 overs. India enjoyed its most successful day at the ongoing Asian Games in Japan so far, winning 4 gold medals today. India's medal tally has risen to 60, including 10 gold, 21 silver and 29 bronze medals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి ఇక రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు తెలుసుకుందాం. 6 గంటల 10 నిమిషాలకు వేద పఠనం గావిస్తారు శ్రీహర్ష ఆచార్యులు. 6 గంటల 15 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో కేశవతీర్థ స్వామి రచనలు. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనులు కార్యక్రమంలో వివిధ పంటలలో వేరు పొరుగు యాజమాన్యం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు. 7 గంటలకు జిల్లా సమాచార లేఖ రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం వివరాలు. ఆరోగ్య జీవనం శీర్షికలో భాగంగా శస్త్రచికిత్సకు వెళ్లే ముందు సెకండ్ ఒపీనియన్ గురించి డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి. 8 గంటల 30 నిమిషాలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ డి పశుపతి గారి గాత్రం. 11 గంటల 03 నిమిషాలకు యోవాణి సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీమతి టి రుక్మిణి గారి గాత్రం. 11 గంటల 30 నిమిషాలకు సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ జాఫర్ హుసేన్ ఖాన్ బదాయుని బృందం వారి కవాలి. 12 గంటలకు యువాణి ఆంగ్ల కార్యక్రమం. 12 గంటల 40 నిమిషాలకు ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1 గంట 20 నిమిషాలకు మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకు వనితా లోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి జాజిపూల పందిరి పుస్తక పరిచయం. పరిచయకర్త శ్రీమతి సత్యగౌరి మూగంటి. 2 గంటల 30 నిమిషాలకు కస్తూరి కన్నడ కార్యక్రమం. 5 గంటల 03 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి ఈ కథను ఒక్క కథగా వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ వారి బృందం. మొదటి భాగం. ఇక సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వివిధ పంటలలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 7 గంటలకు మార్కెట్ ధరలు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం. అంశం కుసుమ పంట సాగు మరియు యాజమాన్యం. ఈ అంశంపై తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రీమతి సి మాణిక్య గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్. 8 గంటల 03 నిమిషాలకు కరెంట్ అఫైర్స్. 8 గంటల 45 నిమిషాలకు సమాచార్ సంధ్య. 9 గంటలకు న్యూస్ ఎట్ 9. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్. 9 గంటల 30 నిమిషాలకు కంట్రీ వైడ్ ఇన్సైట్స్. ఇక రాత్రి 10 గంటలకు జపాన్ లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. అనంతరం మధుర గీతాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11 గంటల 13 నిమిషాలు దాటి 18 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మళ్లీ రేపు ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.